ఆకాశవాణి వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 30వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే 20వ తేదీ వారం బుధవారం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. నిలయంలో సమయం 5:58:40. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు: గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు, ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతో పాటు పంచాయతీ భూములు, పౌరంబొక్కు స్థలాలు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1-2 కార్యక్రమాల ద్వారా రాష్ట్ర

0: గా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై చర్చించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చునని పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో మినీ మార్ట్స్ అంటే 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయడానికి ఎన్సీసీఎఫ్ ముందుకు వచ్చింది. మీ అందరు తెలుసు, ఎన్సీసీఎఫ్ భారతదేశ వ్యాప్తంగా భారత్ బ్రాండ్ అనే ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా కందిపప్పు మినపప్పు కూడా వాళ్లే సరఫరా చేసేటట్టు అంటే మార్కెట్ కన్నా తక్కువగా ఉండే విధంగా ఈ మినీ మార్ట్స్ లో ప్రయోజనాత్మకంగా ముందుకు 1000 మినీ షాప్స్ ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. మిల్లెట్స్ కూడా ఆర్గానిక్ గ్రో అయిన మిల్లెట్స్ ని కూడా ఈ మినీ మార్ట్స్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కార్యాచరణ
0: వెనుకబడిన వర్గాల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆదరణ 3 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి నిన్న ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆదరణ 3.0 పథకం అమలులో భాగంగా కులవృత్తుల వారికి ఎటువంటి ఆధునిక పరికరాలు ఇవ్వనున్నారో వివరించారు. యువతకు కూడా ఉపాధి లభించేలా యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు 919 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 785 ప్రైవేటు ఆసుపత్రులు బకాయిల విడుదల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రాష్టంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆసుపత్రులకు మొత్తం 5,556 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. అదనంగా మరో 919.13 కోట్ల రూపాయలు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య సేవల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆయన నిన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ,
2: ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సముద్ర యోజన కింద 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్ ని 40% సబ్సిడీ ఉంటే ఎన్ని బోట్లు కావాలన్నా అన్ని బోట్లు అదనంగా 20% కూడా కలిపి 60% సబ్సిడీ మీద మిగతాది కూడా తక్కువ వడ్డీతోనే రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుని బోట్లని స్పీడ్ బోట్స్ ని ఏదైతే లోపల ఫిషింగ్ చేస్తే ఆ బోట్లను ఏర్పాటు చేయడానికి కూడా అనౌన్స్ చేసినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇవాళ కృష్ణా జిల్లాలో దగ్గర 18,000 మందికి 36 కోట్ల రూపాయల చెక్ ని పిలిచడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా నిర్మాణ దశల్లో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పార్కులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయంలో ఆయన ఎంఎస్ఎంఈ పార్కులపై సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న పార్కుల పురోగతి, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జోనల్ అధికారులు నిర్మాణంలో ఉన్న పార్కులను సందర్శించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు డాష్బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, శాసనసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను

0: ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. తెలంగాణలో ప్రభుత్వోద్యోగాల నియామకాల కోసమున్న గరిష్ట వయోపరిమితిని రాష్ట ప్రభుత్వం 10 ఏళ్లు పెంచింది. గతంలో పెంచిన వయోపరిమితి గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన నేపథ్యంలో తాజాగా మళ్లీ పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ప్రభుత్వం చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరుగుతుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన నిన్న హైదరాబాద్ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట ఆవిర్భావ దినాన్ని ఈసారి సికింద్రాబాద్లోని పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వికాస్రాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని, ఈరోజు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వాతావరణం. కర్ణాటక రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల సమగ్రాభివృద్ది కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకి జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో మర్యాదలే మన వ్యక్తిత్వం, డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 10:90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. 10:30 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. ఇక 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి

హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ, 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7 గంటలకు ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వెదజల్లే పద్ధతిలో వరి సాగులో అనుభవాలు ధర్మారం గ్రామ రైతు ముప్పారపు రమేష్ గారితో పరిచయం, పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. అనంతరం గులాబీ తోట సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ రైతు సంగిశెట్టి అశోక గజపతి రాజు గారితో పరిచయం, పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:00 న్యూస్8 9 ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 అలనాటి ఆనిముత్యాలు మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలకు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార రేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్.
1: కరీంనగర్ కార్పొరేషన్లో అభివృద్ధి పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అమృత్ 2 నిధులతో తీగలగుట్టపల్లి, కొత్తపల్లి, రేకుర్తి చెరువుల పునరుజ్జీవం కోసం 5,82,00,000 రూపాయల నిధులు విడుదలయ్యాయి. దీనిలో భాగంగా తీగలగుట్టపల్లి, కొత్తపల్లి చెరువుల పునరుజ్జీవ పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీకి హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డప్పు, డోలు కళాకారుల వివిధ రకాల దేవతల వేషధారణతో ర్యాలీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ హిందువుల ఐక్యతను చాటేందుకే 16 ఏళ్లుగా హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జై శ్రీరామ్ అనే నినాదమే హిందూ ధర్మాన్ని కాపాడుతుందని అన్నారు. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడిలో పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిగురు మామిడి మండలం నవాబ్పేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించి వరిధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. అక్కడే 2 ఇందిరమ్మ ఇండ్లకు గృహ ప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ధాన్యం భారీగా వస్తుండటంతో గన్ని బ్యాగ్స్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో అందించనున్న సోలార్ సదుపాయాలపై తెలంగాణ రాష్ట పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండ

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులు తమ ఇంటి డాబాలపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల 360 యూనిట్ల వరకు పొందవచ్చునన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. మిగులు విద్యుత్తును గ్రిడ్కు ఇచ్చి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా అందించే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా అందిస్తున్న బియ్యం పంపిణీ కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ విజయవంతంగా పూర్తయినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. బ్రిక్ టు బుక్స్ వర్క్ సైట్ స్కూల్ ద్వారా వలస కార్మికుల పిల్లలకు గంగాధర మండలంలోని గట్టు బూత్కూర్ గ్రామంలో విద్యా వెలుగు అందిస్తున్నారు. దేశంలోని విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల కుటుంబాలకు చెందిన 66 మంది విద్యార్థులకు 5 నెలల విద్యాభ్యాసం అనంతరం ప్రగతి పత్రాలు అందజేశారు. జనగణన 2027 ప్రక్రియ తొలిదశ కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా జనాభా 10,05,700

0: ఎమ్మెల్యే కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా అందించే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా అందిస్తున్న బియ్యం పంపిణీ కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ విజయవంతంగా పూర్తయినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. బ్రిక్ టు బుక్స్ వర్క్ సైట్ స్కూల్ ద్వారా వలస కార్మికుల పిల్లలకు గంగాధర మండలంలోని గట్టు బూత్కూర్ గ్రామంలో విద్యా వెలుగు అందిస్తున్నారు. దేశంలోని విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల కుటుంబాలకు చెందిన 66 మంది విద్యార్థులకు 5 నెలల విద్యాభ్యాసం అనంతరం ప్రగతి పత్రాలు అందజేశారు. జనగణన 2027 ప్రక్రియ తొలిదశ కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా జనాభా 10,05,711 మంది ఉండగా 2,58,485 నివాసాలు, 2,90,657 కుటుంబాలు ఉన్నాయి. అయితే ఎన్యూమరేటర్లు ఇప్పటికే ఇంటింటికి తిరుగుతూ సమాచారం సేకరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 35 సహకార సంఘాలు ఉండగా అందులో 13 చేనేత సహకార సంఘాల పరిధిలో 1.84 కోట్ల వస్త్రాల ఉత్పత్తికి టెస్కో సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు చేనేత ఉత్పత్తులు తయారు చేయనున్నారు. ఈ సహకార సంఘాలకు వస్త్ర ఉత్పత్తికి సంబంధించిన ఆర్డర్ కాపీలను టెస్కో ఉమ్మడి జిల్లా మార్కెటింగ్ అధికారి జనార్దన్ తన కార్యాలయంలో సహకార సంఘాల అధ్యక్షులకు అందజేశారు. మిగిలిన 22 సహకార సంఘాలకు కూడా పని కల్పించే విషయంలో ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 319 కొనుగోలు కేంద్రాల ద్వారా వరిధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నరసింగరావు తెలిపారు. కొనుగోలు ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లర్లకు రవాణా చేయడంలో భాగంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మండల స్థాయిలో మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత మండల తహసీల్దార్ బృంద నాయకుడిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఎక్కువ ధాన్యం వస్తున్న కొనుగోలు కేంద్రాలను ముందే గుర్తించి తగు ఏర్పాట్లు చేశామని నరసింగరావు తెలిపారు.
1: కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణ పద్మగార్ల గాత్రద్వయం వింటారు.

ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో 185,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు ద్వారా కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జెనీవాలో చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి అంటోనియో తజానీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, అధ్యక్షుడు సెర్గియో మటరెల్లాలతో చర్చలు జరపనున్నారు. భారత్ ఇటలీ దేశాల మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-29 సంవత్సరాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. దీని ద్వారా బహుళపక్ష ప్రపంచ ఆహార భద్రత పట్ల భారత్కున్న నిబద్ధతను ఆయన చాటి చెప్తారు. భారత్ ఇటలీ మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్నిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జూన్లో G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు.

0: రోమ్కి చేరుకోవడానికి ముందు ప్రధానమంత్రి నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించారు. అక్కడ ఆయన మూడవ భారత్ నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన ఐదేశాల పర్యటనలో ఇటలీది చివరి విడత. నిన్న అంతకుముందు జరిగిన సమావేశంలో భారత్ నార్డిక్ దేశాలు అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి,
1: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
0: ఓస్లోలో సదస్సు ముగిసిన అనంతరం నార్డిక్ దేశాల నేతలతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మాటలు చెప్పారు. గత దశాబ్ద కాలంలో నార్డిక్ దేశాల నుండి భారతదేశంలో పెట్టుబడులు 200% పెరిగాయని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
1: 10 वर्षों में हमारा बायलेटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है. नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले 1 दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है. साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब क्रिएट किए हैं.
0: ప్రపంచంలో వివిధ అంశాల గురించి స్పందిస్తూ నార్డిక్ నేతలు నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థ, సంస్కరించిన సమర్థవంతమైన బహుళపక్ష వ్యవస్థలు ఉండాలని ఏకగళంతో వివరించారు. ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించవలసింది ఒక ప్రాధాన్యతగా చేపట్టాలని కూడా వారు చెప్పారు. పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడితో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని నార్డిక్ దేశాల ప్రధానమంత్రులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. భారత నార్డిక్ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా వారు పునరుద్ఘాటించారు. తదుపరి భారత నార్డిక్ సదస్సు ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరుగుతుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. భారత్లో పర్యటించడం ఇది తొలిసారి కాగా రూబియో కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మార్కో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ పీగో తెలియజేశారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అందించిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి మన దేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి హాజరవుతారని తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన ప్రపంచ సవాళ్లతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ నిర్వహిస్తోంది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అల్పసంఖ్యాక వర్గాలకు భారత్ అత్యంత సురక్షితమైన, సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషన్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలన్నారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పువాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటూ మన దేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను తరచూ చూస్తుంటామని రిజిజు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారతదేశాన్ని తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూశారని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేసే విషయంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్లకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు.

0: మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ఈ సదస్సులో మాట్లాడుతూ మైనారిటీ వర్గాల అభివృద్ది ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రస్తావించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల మన దేశానికున్న నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ, ప్రభుత్వం మొత్తం, సమాజం మొత్తం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల దిశగా భారత్ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించారు. దేశవ్యాప్తంగా 185,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నామని ఆయన ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు. దీంతోపాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 840 మిలియన్లకు పైగా విశిష్ట డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులను సృష్టించడం ద్వారా దేశంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశామని నడ్డా చెప్పారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: టెలిమెడిసిన్తో సహా డిజిటల్ హెల్త్లో భారత్ సాధించిన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2026పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ సుధీర్ గుప్తా నియమితులయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్పై విజయం సాధించి తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అర్హత సాధించగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్స్ ఈ రేస్ నుంచి తప్పుకున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో రాత్రి 7:30కి తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాయింట్స్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో మర్యాదలే మన వ్యక్తిత్వం డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల గారి ప్రసంగం వింటారు. వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: ఇప్పుడు వినండి ఉదయతరంగిణి కార్యక్రమంలో మర్యాదలే మన వ్యక్తిత్వం డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల గారి ప్రసంగం వింటారు.
5: మన జీవితంలో మన

చాలామందిని కలుస్తూ ఉంటాం. కొందరిని చూసిన వెంటనే ఈ వ్యక్తి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాడు అనిపిస్తుంది. వాళ్లతో మాట్లాడితే మనసు తేలికపడుతుంది, ఒక రకమైన సానుకూలత మనలోకి వస్తుంది. అలాగే కొంతమందితో మాట్లాడినప్పుడు మాత్రం ఎంతో అసౌకర్యంగా అనిపిస్తుంది, దూరంగా ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ తేడా ఎందులో ఉంది? డబ్బులోనా, విద్యలోనా, హోదాలోనా, లేక మన వ్యక్తిత్వంలోనా? ఈ ప్రశ్నల సమాధానమే ఈరోజటి మన అంశం, మర్యాదలే మన వ్యక్తిత్వం. మరి మర్యాద అంటే సంస్కారం, వినయం, ఇంగిత జ్ఞానం కలగలిపిన మంచి ప్రవర్తనే మర్యాద. మనిషికి అందమైన ఆభరణం మర్యాద. ఇది సమాజంలో మన విలువలను, మన స్థాయిని పెంచుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెదలు చెబుతారు. ఎదుటివారు చిన్నవారైనా పెద్దవారైనా గౌరవించాలి. మర్యాద ఉన్నచోట అహంకారానికి అవకాశం ఉండదు. మర్యాదగా మాట్లాడేవారికి సమాజంలో అందరితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఈ విషయాలను ఒక చిన్న సంఘటనతో ప్రారంభిద్దాం. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి, చాలా తెలివైనవాడు, మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్ళాడు. అక్కడ అడిగిన ప్రతి ప్రశ్నకు అతను సరైన సమాధానాలు ఇచ్చాడు. టెక్నికల్ నాలెడ్జ్లో కూడా అతనికి మంచి ప్రావీణ్యత ఉంది. అయినా అతనికి ఉద్యోగం రాలేదు. అతను ఆశ్చర్యపోయాడు. నేను ఎక్కడ తప్పు చేశాను అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి ఒక సీనియర్ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. నీ సమాధానాలు బాగున్నాయి, కానీ నీ ప్రవర్తనే ఆకట్టుకోలేదని. ఈ సూచన చాలా చిన్నదే, కానీ తనకు ఎంతో విలువైనదని భావించాడు. మాటలు మనసును గెలుస్తాయి, కానీ ప్రవర్తన మనిషిని గెలిపిస్తుందని తెలుసుకున్నాడు. మన జీవితంలో ఎదగడానికి పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం కాదు. వినయం, విధేయత, సహనం, మంచి అలవాట్లు, మంచి ప్రవర్తన మాత్రమే అవసరమని తెలుసుకున్నాడు. నేటి ప్రపంచం గురించి, 21వ శతాబ్దం గురించి ఒక్కసారి ఆలోచించండి. సాంకేతికత, సమాచార వేగము, గ్లోబల్ పోటీతో నిండిన యుగం. ఒక ఉద్యోగానికి వందల మంది పోటీ పడుతున్నారు. అందరిలో ప్రత్యేకంగా నిలబడాలంటే కేవలం డిగ్రీ సరిపోదు. మీ ప్రవర్తనే మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది. మీ ఎటికెట్స్, మీ మర్యాదలు వీటి ప్రాధాన్యాన్ని విస్మరించలేనివి. ఈ డిజిటల్ ప్రపంచంలో మొబైల్, సోషల్ మీడియా, ఆన్లైన్ కమ్యూనికేషన్, ఇవి జెన్ జీ జీవితంలో భాగమైపోయాయి. కానీ ఈ వేగంలో మానవ సంబంధాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఒకరికొకరు మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం కూడా తగ్గాయి. అందుకే ఈ విలువలను గురించి గుర్తు చేసుకోవలసిన సమయం వచ్చింది. అందుకే ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి సంపన్నుడైనా తన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. తన నడవడికలో కానీ, సంభాషణలో కానీ గౌరవ మర్యాదలను పాటించాలి. అలా పాటించినప్పుడు ఆ వ్యక్తికి సమాజంలో గౌరవం ఉండదు. ఒక మంచి మాట ఉంది, మాట మనిషి మానాన్ని పెంచుతుంది, మర్యాద మనిషిని మహోన్నతుడిని చేస్తుంది. ఒక పుస్తకాన్ని కవరు చూసి అంచనా వేయకూడదంటారు. అయినా మనిషిని మాత్రం తొలి పరిచయంలో అతని మొదటి ప్రవర్తనతోనే అంచనా వేస్తారు. మన మొదటి మాట, మన మొదటి చూపు, మన మొదటి స్పందన, ఇవి మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మనము ఈ విషయాన్ని కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఎటికెట్, మ్యానర్స్, మర్యాద, ప్రవర్తన అనేవన్నీ పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. అసలు మర్యాద, ప్రవర్తన, ఎటికెట్ అంటే ఏమిటి? ఎటికెట్ అనే పదము ఫ్రెంచ్ భాష నుండి వచ్చింది. దాని అర్థం సమాజంలో అనుసరించవలసిన ప్రవర్తనా నియమాలు. మనం ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా గౌరవించాలి, అదే ఎటికెట్. ఇది కేవలం బయట ప్రవర్తన కాదు, మన అంతరంగ విలువల ప్రతిబింబం అని చెప్పవచ్చు. ఇవి ఎప్పటినుంచో మన భారతీయ సంస్కృతిలో, మానవ సంబంధాల్లో కీలకంగా ఉన్నాయి. వ్యక్తిగత జీవితం నుండి సామాజిక వాతావరణం వరకు ప్రభావాన్ని చూపిస్తాయి. మర్యాదలు మన సంస్కృతిలో ఎంతో ముఖ్యమైనవి. అతిథి దేవోభవ అనే భావన దానికి గొప్ప ఉదాహరణ. ఒక నమస్కారం, ఒక ప్రణామం వంటివి మన సంస్కారాన్ని సూచిస్తాయి. మన పెద్దలు వినయమే విద్యకు అలంకారం అన్నారు. ఈ అలంకారం

పుస్తకాలకు మాత్రమే పరిమితం కావద్దని, మన కుటుంబాల్లో కూడా కలిగి ఉండాలని తెలియజేశారు. ఆధునిక కాలంలో టెక్నాలజీకి ప్రాముఖ్యత పెరిగింది. అలాగే మనుషుల మధ్య దూరం కూడా కొంత పెరిగింది. నేటి జీవనశైలి ప్రభావంతో మర్యాద దృక్కోణమే మారింది. కాబట్టి యువతలో మర్యాద భావన పెంపొందించాలి. మర్యాదతోనే మన జీవితం మరింత విలువైనదవుతుందని తెలపాలి. నేడు అది తగ్గిపోతున్నది. మనం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాము, కానీ మన గుణగణాలని పునఃసమీక్షించుకోవాలి. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలి పరిస్థితుల్లో మర్యాదల అవసరము మరింత కీలకంగా మారింది. ప్రత్యేకంగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఎటికెట్ ఒక అవసరమైన నైపుణ్యంగా మారింది. ఒక సంస్థ మీ మార్కులను మాత్రమే కాదు, మీ ప్రవర్తనను కూడా గమనిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ. ఇద్దరు అభ్యర్థులు ఇంటర్వ్యూకు వచ్చారు. ఒకరు అత్యుత్తమ మార్కులు, మరొకరు సగటు మార్కులు కలిగి ఉన్నారు. కానీ రెండో వ్యక్తి చిరునవ్వుతో పలకరించాడు, శ్రద్ధగా విన్నాడు, గౌరవంగా మాట్లాడాడు. చివరికి ఉద్యోగం ఎవరికొచ్చింది మీరే ఊహించండి. ఈ ఆధునిక పోటీ ప్రపంచంలో ఒక మంచి ఉద్యోగం పొందడానికి కేవలం సాంకేతిక నైపుణ్యం, రెజ్యూము లేదా మార్కులే సరిపోవు. ఇంటర్వ్యూలలో మొదటి అభిప్రాయం మీరు కలిసిన వెంటనే మొదలవుతుంది. ఉద్యోగానికి అభ్యర్థిగా మీరు లోపలికి ప్రవేశించిన క్షణం నుంచే మిమ్మల్ని గమనిస్తారు. సాధారణంగా ఇంటర్వ్యూలు మీ పర్ఫెక్షన్ గురించి కాదు, మీ ప్రవర్తన మర్యాదలను కనిపెట్టటానికే. ఏమి చెప్పాలి అనే దానికంటే ఎలా చెప్పాలి, ఎలా వ్యవహరించాలి అనేవి తెలుసుకొని నిజాయితీగా ప్రవర్తించడమే మర్యాద. ఎటికెట్ అనే పదము ఆంగ్ల పదం అయినప్పటికీ విస్తృత అర్థాన్ని, వివరణని కలిగి ఉన్నది. సమయపాలన, వేషధారణ, ఆత్మవిశ్వాసము, మాట్లాడే విధానము, శరీర భాష, వినే అలవాటు, సహనము, గౌరవ భావము, నిజాయితీ, బాధ్యత, సామాజిక మర్యాదలు, భోజన శైలి, డిజిటల్ ఎటికెట్స్, ఇలా ఎన్నెన్నో వీటిల్లో కొన్నింటి గురించి సంక్షిప్తంగా చర్చిద్దాం. సమయానికి ముందే చేరుకోవడం ఒక మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది. చివరి నిమిషం నిర్ణయాలకు బదులుగా పనులను ముందుగానే ప్రణాళికా ప్రకారం చేయడం మంచిది. ఆలస్యం అంటే అవకాశాన్ని కోల్పోవడమే కాదు, ఇతరుల సమయాన్ని కూడా నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది. నిర్ణయించిన సమయానికి హాజరు కావడం ఒక ముఖ్యమైన మర్యాద. సమయాన్ని గౌరవించడం అంటే ఎదుటివారి శ్రమను గౌరవించడం కూడా. టెక్నాలజీ వేగంగా ఉన్న ఈ కాలంలో ఇతరుల సమయాన్ని గౌరవించడం మనం వారికిచ్చే మర్యాదని ప్రతిబింబించడమే కాకుండా మనపై గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. మనం ధరించే దుస్తులు, వాటి శుభ్రత, సరళత, సందర్భానికి తగిన దుస్తుల ఎంపిక మన వ్యక్తిత్వానికి ప్రతిబింబం. సరైన వేషధారణ మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందడమే కాకుండా తొలి పరిచయంలో ఎదుటి వారిపై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది. సాదా సీదాగా క్రమశిక్షణతో కనిపించడం ఒక మంచి వ్యక్తిత్వ లక్షణం. ఇందులో వేషధారణే కాదు, వ్యక్తిత్వం కూడా కనపడుతుంది. మన ఆత్మవిశ్వాసం మన వ్యక్తిత్వానికి ఎదుటివారు ఆకర్షితులవటం ఒక పార్శ్వమైతే, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, అపజయాల నుంచి నేర్చుకునే శక్తి కూడా ఆత్మవిశ్వాసానికి మరో పార్శ్వం. ప్రతిరోజు సానుకూల ఆలోచనలు కలిగి ఉండటం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. శాంతంగా ఉండటం మన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ప్రతి యువతకు అవసరమైన ఎటికెట్. మృదువుగా మాట్లాడటం ఒక కళ. మనం ఉపయోగించే మాటల కంటే వాటిని ఎలా మాట్లాడుతున్నామో అనేదే మరింత ప్రభావాన్ని చూపుతుంది. ప్లీజ్, థ్యాంక్ యూ, సారీ వంటి చిన్న మాటలు కూడా పెద్ద మార్పుని తీసుకువస్తాయి. ఇతరుల అనుమతి కోరేటప్పుడు దయచేసి, మీకేమైనా ఇబ్బంది లేకపోతే అటువంటి మర్యాదపూర్వక పదాలను ఉపయోగించడం అవసరం. ఎదుటి వ్యక్తి బిజీగా ఉన్నప్పుడో లేదో అసౌకర్యంలో ఉన్నప్పుడో మాట్లాడటం నివారించడం కూడా మర్యాదని సూచిస్తుంది. దురదృష్టవశాత్తు ఇప్పుడే సాధ్యం కావడం లేదు వంటి సున్నితమైన పదాలతో స్పందించడం మన పరిపక్వతను చూపిస్తుంది. మనం ఏమి చెబుతున్నామన్నది మాత్రమే కాదు, మాటల్లో మాధుర్యం ఉండాలి. వినయపూర్వకంగా ఏ స్వరముతో చెబుతున్నామన్నదే మర్యాద గౌరవాన్ని నిర్ణయిస్తుంది. ఈ రోజుల్లో చాలా ప్రధానమైనది బాడీ లాంగ్వేజ్. మనం మాట్లాడకపోయినా మన శరీర భాష ఎంతో విషయాన్ని తెలియజేస్తుంది. చిరునవ్వుతో పలకరించడం,

ఎదుటివారి కళ్ళల్లోకి చూసి మాట్లాడటం, ఇవి విశ్వాసం గౌరవానికి సంకేతాలు. సూటిగా నిలకడగా కూర్చోవడం చాలా అవసరం. శరీర భాష సరిగా ఉంటే మన మాటలకు మరింత ప్రభావం, విలువ పెరుగుతుంది. ఎదుటివారిని ఆకట్టుకోవటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం మాట్లాడటానికి ఎంత ఆసక్తి చూపుతామో అంతే శ్రద్ధగా వినడానికి కూడా సిద్ధంగా ఉండాలి. వినడం కూడా మాట్లాడటమంత ముఖ్యమైన నైపుణ్యం. ఎదుటివారు చెప్పేది మధ్యలో అడ్డుకోకుండా పూర్తిగా వినడం ఒక మంచి మర్యాద. విన్న తర్వాత ఆలోచించి సమాధానమివ్వడం మన సంయమనాన్ని, పరిపక్వతను చూపిస్తుంది. నిజానికి మాట్లాడటం కంటే వినగలగడం గొప్ప వ్యక్తిత్వ లక్షణం. ఎదుటివారి మాటలను గౌరవంగా వినడం కూడా ఒక ఉన్నతమైన మర్యాదే. సహనం మనకు ఆలోచించి మాట్లాడే అలవాటును పెంపొందిస్తుంది. ఇది మంచి ఎటికెట్. ఇతరుల అభిప్రాయాలని గౌరవంగా వినడం, తొందరపడి తీర్పు ఇవ్వకపోవడం సహనానికి గుర్తు. ఇది సమాజంలో అవసరమైన ఎటికెట్. కష్టకాలంలో కూడా ప్రశాంతంగా ఉండటం, కోపాన్ని నియంత్రించడం సహనంతోనే సాధ్యం. ఇది ఉత్తమమైన ఎటికెట్. ప్రతి ఒక్కరిని గౌరవించడం మన వ్యక్తిత్వానికి బలమైన పునాది. మన స్పందన ఎప్పుడూ మర్యాదపూర్వకంగా, గౌరవంతో ఉండాలి. ఒకసారి వద్దు అని చెప్పినప్పుడు ఒత్తిడి చేయకుండా వారి నిర్ణయాన్ని అంగీకరించడం నిజమైన గౌరవం. సానుకూలంగా స్పందించడం కూడా మంచి మర్యాదకు సూచిక. పెద్దలు, గురువులు, ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వక భాషను ఉపయోగించడం చాలా ముఖ్యం. మనం గౌరవంగా ప్రవర్తిస్తే ఎదుటివారు కూడా అదేవిధంగా స్పందిస్తారు. ఇలా పరస్పర గౌరవం పెరిగి సమాజం మొత్తం సానుకూల వాతావరణంగా మారుతుంది. నిజాయితీతో ఉండే వ్యక్తి ఎప్పుడూ నిలకడగా, విశ్వసనీయంగా కనిపిస్తాడు. సాధ్యం కాని విషయాన్ని దాచకుండా ఎందుకు సాధ్యము కాదో స్పష్టముగా, మర్యాదగా వివరించడం ఒక మంచి గుణం. వీలైతే ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించడం, నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేయడం ద్వారా ఎదుటి వారి గౌరవాన్ని కాపాడవచ్చు. మీరు ఎంత సమర్థవంతంగా ఇతరులతో పనిచేయగలరో, ఒత్తిడిని ఎలా నిర్వహించగలరో స్పష్టం అవుతుంది. నిజాయితీతో కూడిన ప్రవర్తనే నిజమైన మర్యాదను ప్రతిబింబిస్తుంది. చేసిన పని, ఇచ్చిన మాట, తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించడం వంటి చర్యల ద్వారా మన నమ్మకాన్ని పెంచుతుంది. తప్పులు జరిగినప్పుడు వాటిని అంగీకరించి సరిదిద్దుకోవడం బాధ్యత గల వ్యక్తిత్వానికి సూచకం. ఇది అత్యుత్తమమైన, అవసరమైనటువంటిది. ఇతరులపై నెట్టివేయకుండా స్వయంగా బాధ్యత తీసుకోవడం నాయకత్వ లక్షణాన్ని చూపిస్తుంది. ప్రస్తుత సమాచార యుగంలో సమాచారాన్ని బాధ్యతగా ఉపయోగించడం కూడా మర్యాదపూర్వకమైన ప్రవర్తనలో భాగమే. వృద్ధులకు, దివ్యాంగులకు, మహిళలకు ప్రయాణాలలో సహకరించి సీటు ఇవ్వడం మన సంస్కృతి. మర్యాదకు మంచి ఉదాహరణ. నేటి యువతకు మార్గదర్శనం ఇవ్వాలంటే ప్రదర్శన, పెద్దలు ప్రదర్శించే మర్యాదే గీటురాయిగా నిలుస్తుంది. సమాజంలో మన ప్రవర్తన ఎలా ఉండాలో సూచించే కొన్ని ముఖ్య నిబంధనలు ఉన్నాయి. ఉదాహరణకు, స్నేహితులను కలిసినప్పుడు గౌరవంగా ప్రవర్తించడం, సంభాషణలో సంయమనాన్ని పాటించడం, పబ్లిక్ ప్రదేశాల్లో శాంతంగా, మర్యాదగా ఉండటం, పొరుగువారికి ఆదరభావం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం వంటి విలువలు ప్రతి వ్యక్తి జీవితంలో అవసరం. ఇలాంటి సామాజిక మర్యాదలు మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా సమాజంలో మనకి గౌరవాన్ని కూడా తెస్తాయి. సహాయం చేసిన వారికి కృతజ్ఞతగా ఉండటం, నైతిక విలువలను పాటించడం, పబ్లిక్ ప్రదేశాల్లో శాంతంగా వ్యవహరించడం మర్యాదకు ఉండేటువంటి వాటిని అలవర్చుకోవటము ఒక మంచి ఉదాహరణ. భోజనం సమయం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు, మన సంస్కారం, మర్యాదలను చూపించే సందర్భము కూడా. అందుకే భోజన సమయంలో పాటించవలసిన కొన్ని ఎటికెట్లు ఎంతో ముఖ్యం. ఉదాహరణకు, అందరూ వచ్చాకే భోజనం ప్రారంభించడం మర్యాదగా భావిస్తారు. ఇది భారతీయ సాంప్రదాయం కూడా. భోజనం చేస్తూ శబ్దం చేయకుండా నెమ్మదిగా తినడం ఒక మంచి అలవాటు. ప్లేటులో అవసరమైనంత మాత్రమే వేసుకోవడం, హృదా చేయకుండా పూర్తిగా తినడం కూడా మంచి అలవాట్లను నిరూపిస్తాయి. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, భోజనానికి ముందు తర్వాత చేతులను కడగడం వంటివి మంచి అలవాట్లు, ఆరోగ్యానికి గుర్తుగా చెప్పుకోవచ్చు. భోజన సమయంలో ఫోను ఉపయోగ

ఉపయోగించకుండా ఉండటము కూడా ఒక మంచి అలవాటే. ఆతిథ్యం విషయంలో అతిథిని ఆహ్వానించడం, సంతోషంగా పలకరించడం, ఆత్మీయతతో చూసుకోవడం, ఇవి మన సంస్కారాన్ని ప్రతిబింబిస్తాయి. చిన్న చిన్న ఈ అలవాట్లు మన వ్యక్తిత్వాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయి. అందుకే అంటారు, తిండిలో కాదు తీరులో కూడా హుందా ముఖ్యము అని. ఇప్పటి ప్రపంచంలో ఆన్లైన్ జీవితం మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. ఈ నేపథ్యంలో డిజిటల్ ఎటికెట్ అంటే ఆన్లైన్లో ఎలా ప్రవర్తించాలి అన్నది చాలా ముఖ్యం. మెసేజ్లో సమయానికి స్పందించడం, ఆన్లైన్ మీటింగులలో శ్రద్ధగా పాల్గొనడం, ఇవి మంచి డిజిటల్ మర్యాదలకు ఉదాహరణ. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే వేదిక అయినప్పటికీ ఆ స్వేచ్ఛను వినియోగించేటప్పుడు మర్యాద హద్దులను గుర్తుంచుకోవాలి. ఎప్పుడు మెసేజ్ పంపాలో గమనించడం కూడా ఎటికెట్లో భాగమే. అవసరం లేకుండా తరచుగా మెసేజ్లు పంపడం కంటే స్పష్టంగా సంక్షిప్తంగా కమ్యూనికేట్ చేయడం మంచిది. మీరు చేసే ప్రతి ఆన్లైన్ చర్య, ప్రొఫైల్, పోస్ట్, కామెంట్ మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మీ ప్రొఫైల్లో పెట్టే ప్రతి మాట మీరు ఎవరో తెలియజేసే ఒక చిన్న నిర్మాణ భాగంలా పనిచేస్తుంది. మెసేజ్కు స్పందించడం ముఖ్యమే, కానీ అలాగే ఫేక్ సమాచారం పంచుకోవడం మాత్రం మంచి ఎటికెట్ కాదు. నిజమైన బాధ్యతాయుతమైన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయడం ద్వారా మనం మంచి డిజిటల్ పౌరులుగా ఉంటాం. షార్ట్ మెసేజ్లో క్లారిటీ కూడా ఎటికెటే. డిజిటల్ ప్రపంచంలో కూడా మర్యాద, బాధ్యతతో గౌరవం, ఇవి నిజమైన ఎటికెట్. మరి ఇంత ముఖ్యమైన మర్యాదలను, ఎటికెట్లను, మేనర్స్ను ఒక క్రమశిక్షణతో పెంపొందించుకోవచ్చు. ఇతరుల మాటలను శ్రద్ధగా వినడం, సౌమ్యంగా మాట్లాడటం, గౌరవ భాష వాడటం, అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు శాంతియుతంగా స్పందించడం, క్షమాభావంతో ఉండటం, నైతిక విలువలకు కట్టుబడి ఉండటం, ఉపకారం చేసిన వారికి కృతజ్ఞత తెలపడం, పెద్దలు, స్త్రీలు, దివ్యాంగులను గౌరవంగా చూడటం, చిన్నవారిని ప్రోత్సహించడం, ఆన్లైన్ వేదికలలో ప్రొఫెషనల్గా ఉండటం ద్వారా కూడా పెంపొందించుకోవచ్చు. మన సెలబ్రిటీలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎటికెట్లు, మర్యాదలు, గౌరవంపై కూడా స్పందించారు. మర్యాద, వినయం ఉన్న నాయకత్వమే నిజమైన గొప్పతనం అని, విజయం వచ్చినా వినయం కోల్పోకుండా మనుషులను గౌరవించడం అలవాటు చేసుకోండని, దీన్ని యువత గ్రహించవలసిన అవసరం ఉంది అని టాటా సంస్థల పూర్వపు యజమాని అధినేత రతన్ టాటా అంటారు. సత్యనిష్ట, క్రమశిక్షణతో పనిచేయడం విజయానికి పునాది అని, నిజాయితీ, సమయపాలన పాటించడం ద్వారా విశ్వాసం పెంపొందించవచ్చని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ వ్యవస్థాపకులు నారాయణమూర్తి పేర్కొంటారు. గౌరవం అనేది మనం ఎలా ప్రవర్తిస్తామో దానిపై ఆధారపడి ఉంటుందని, ప్రతి వ్యక్తిని సమానంగా గౌరవిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని బయోకెన్ సంస్థ వ్యవస్థాపకులు కిరణ్ మజుందార్ షా తెలియజేస్తారు. ప్రొఫెషనలిజం అంటే పనిలో మాత్రమే కాదు ప్రవర్తనలో కూడా కనిపించాలి. కమ్యూనికేషన్లో స్పష్టత, మర్యాదలు పాటించడం ద్వారా మంచి ఇమేజ్ను నిర్మించవచ్చు అని పెప్సికో పూర్వపు అధికారిని ఇంద్రానూయి అంటారు. గౌరవము, క్రమశిక్షణ, వినయము మీ లక్ష్యాలను చేరుకునే మార్గంలో కీలకము అని భారతదేశ పూర్వపు రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేర్కొంటారు. నాయకత్వం అంటే ఇతరులను గౌరవిస్తూ ముందుకు నడిపించడమే అని, మర్యాద, సహనం కలిగి టీముతో పనిచేయడం నేర్చుకోవాలి అని చందాకొచ్చర్ లాంటి వారు అంటారు. మర్యాదలు అనేవి మనం ధరించే వస్త్రమే కాదు, మన బలహీనత కాదు, మన బలాన్ని చూపించే గుణం, మనం జీవించే విలువ ఏ వయసు వారికైనా అవసరం, మనలో ఉన్న విలువలకు ప్రతిబింబం. మన విద్యతో పాటు మన ఎటికెట్లు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. చిన్న చిన్న మార్పులతోనే మనం గొప్ప వ్యక్తులుగా ఎదగగలము. ఎటికెట్ ఉన్న వ్యక్తికి ఎక్కడైనా తలుపులు తెరుచుకుంటాయి. చివరిగా, జనరేషన్ జెడ్ యువత గుర్తుకుంచుకోవాల్సింది, టెక్నాలజీ ఎంత పెరిగినా మానవ విలువలు ఎప్పటికీ మారవు. ఈ మర్యాదలు ఫేస్ టు ఫేస్లో మాత్రమే కాదు, మనం సోషల్ మీడియా, మొబైల్లో కూడా పాటించాలి. మన మాటలు, మన ప్రవర్తన ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇప్పుడు ఈ మర్యాదలు, ఎటికెట్లు కేవలం వ్యక్తిగత విషయము కాదు, సామాజిక బాధ్యత. టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళినా 21వ శతాబ్దంలో విజయం సాధించాలంటే టెక్నాలజీతో పాటు ఎటికెట్లు కూడా అవసరం.
నైపుణ్యాలు

0: మీకు ఉద్యోగాన్నిస్తాయి. ఎటికేట్లు, మర్యాదలు మిమ్మల్ని శిఖరాలకు తీసుకువెళ్తాయి.
1: ఇంతవరకు శ్రోతలు ఉదయతరంగిణి కార్యక్రమంలో మర్యాదలే మన వ్యక్తిత్వం డాక్టర్ పృథ్వీరాజ్ గారి డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల గారి ప్రసంగం విన్నారు.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన మన అభివృద్ధి.
5: త్వరగా కానీ ప్లీజ్ త్వరగా.
6: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
5: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
6: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
7: కానీ బ్యాంకింగ్ కాదు.
8: అయినా గానీ RBI అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
7: సీనియర్ అందరికన్నా ముందు. RBI అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం పేరు సంబరం. ఈ చిత్రం కోసం మల్లికార్జున్ ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం RP పట్నాయక్.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: కార్యక్రమంలో తర్వాతి పాట నువ్వొస్తావని. ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర ఆలపించిన ఈఎస్ మూర్తి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

నీ స్నేహం ఈ చిత్రం కోసం ఉషా ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఇంతటితో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో కొంకల శంకర్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో కుంకల శంకర్ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
0: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
0: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా హ్యాపీ ఈ చిత్రం కోసం ఎస్పీ చరణ్ ఆలపించిన కులశేఖర్ గీతం, సంగీతం యువన్ శంకర్ రాజా.

నువ్వే కావాలి చిత్రం కోసం కోటి సంగీత సారథ్యంలో గోపికా పూర్ణిమ శ్రీరామ్ పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: బాయ్స్ లెట్స్ గో ప్రాక్టీస్.
1: అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది?
2: అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి.
1: బ్యాంక్ రాసి ఒక నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగ్లీ మీద గూగ్లీ వేస్తున్నారు.
3: అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి.
4: ఉండు, నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ ఒంబట్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని ఒక నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ.
5: ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: చిత్రసీమలో తర్వాతి పాట సేను ఈ చిత్రం కోసం మణిశర్మ సంగీత సారథ్యంలో హరిహరన్ సుజాత ఆలపించిన గీతరచన వెన్నెలకంటి.

0: రాజా బొబ్బలా
1: సై బాల్
0: నడువుల తామరా
1: సై బాల్
0: బురద పుల్ల
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
3: నాని చిత్రం కోసం హరిహరన్ హరిని ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: ఆజాద్ ఈ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నా ఇష్టం ఈ చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం చక్రి.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మీరు వింటున్న ఆ పాట ఆవారా చిత్రం కోసం ఎస్పి చరణ్ ఆలపించిన వెన్నెల కంటి గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రోతలు, చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాట నేనున్నాను. ఈ చిత్రం కోసం కార్తిక్ శ్రేయ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా?
1: ఒక ట్రేడ్ కే సిక్సర్
2: ఏ ఇరుకునావ్.
3: ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అన్ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం.
0: అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బిఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి.
3: ఆర్బిఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
6: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
5: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
6: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
5: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
6: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
5: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
6: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ,
5: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 918 6142.
7: చిత్రసీమలో తర్వాతి పాట ప్రేమికుల రోజు. ఈ చిత్రం కోసం ఉన్నీ మీనన్ ఆలపించిన ఏఎం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

ధమాకా ఈ చిత్రం కోసం భీమ్స్ సిసిరోలియో మంగ్లీ ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం. సంగీతం భీమ్స్ సిసిరోలియో.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142. మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?

0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 40 డిగ్రీల మేరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈవేళ రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆన్లైన్ ఔషధాల డెలివరీకి వ్యతిరేకంగా ఈవేళ దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడాశాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ 2026లో పుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టులు ఆధునిక సాంకేతికతను అందుకోవాలని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఖండించారు. ఐపీఎల్ 2026 సీజన్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ను ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఈ ఉదయం 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జి లక్ష్మీ మంజూష గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు. వీరికి వాద్య సహకారం వైలిన్పై శ్రీ పి కౌండిన్య, మృదంగం శ్రీ పెరవల జయభాస్కర్ గారు అందిస్తారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం జీవన సౌందర్యం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శిల్పకారు

0: గురూజీ అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే రవీంద్ర శర్మ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస అవార్డుని ప్రకటించింది 2010 సంవత్సరానికి గాను. ఆదిలాబాద్ జిల్లాకే ఒక కొత్త పేరును కొత్త శోభను తెచ్చినటువంటి గురూజీ రవీంద్ర శర్మ గారు వారి బాల్యం నుంచి ఏ విధంగా వారి ప్రస్థానం కొనసాగుతూ వస్తుందో మనందరికీ తెలియజేయబోతున్నారు. గురూజీ నమస్కారం అండి.
1: నమస్కారం.
0: ముందుగా శ్రోతలందరి తరఫున మీకు అభినందనలు. కళా పురస్కారం అందుకున్నారు మీరు, కళారత్న పురస్కారం, హంస అవార్డు అందుకున్నారు, అంటే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గురూజీగా మిమ్మల్ని అందరినీ పిలుస్తుంటారు, అంటే మీ నాన్నగారు వీళ్ళందరూ కూడా ఎక్కడో కాంతిశీకులుగా శరణార్థులుగా ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చారు, ఎక్కడి నుంచో ఒకసారి మీ పరిచయాన్ని అలా తీసుకున్నారు.
1: మా వాళ్ళు పంజాబ్ వైపు నుంచి వచ్చిండ్రు. ఎప్పుడైతే పాకిస్తాన్ లొల్లిడ్ అయినాయి అప్పుడు ఆడకెళ్ళి వెళ్ళిండ్రు. వెళ్తే మా పెద్దయ్య పెద్ద నాన్న ఇక్కడ నిజాం దగ్గర రైల్వే ఇంజనీర్ ఉండే ఆయన అప్పుడు డోర్ నకల్లో ఉన్నాడు. ఈ కుటుంబం మొత్తం తెలుసు మావాడు ఒక్కడు నిజాం ఎస్టేట్లో ఉన్నాడని. అందరు మెల్లగా మెల్లగా ఇన్నే నిజాం ఎస్టేట్లో ఈ డోర్ నకల్ కాడ

0: இதமாக கூடின்ரு
1: நாற்பத்தி
0: ஏழுலும் கூடின்ரு. அப்படியேமும் ఆయన ఈ ఆదిలాబాద్ రైల్వే లైన్కు ఇంజనీర్ ఆయననే ఉండే, ఆయననే ఏపించిండు అప్పుడు నిజాం కాలంలో. ఎరుర్రమ్ ఇంజనీర్ కూడా ఆయననే ఉండే. అయితే ఆయన అప్పుడు అన్నాడు, ఆదిలాబాద్ జిల్లా చేస్తున్నారు, కలెక్టర్ ఆఫీస్ కడుతున్నారు, ముందు ఆసిఫాబాద్ జిల్లా ఉండే కదా, ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ తెచ్చిండ్రు. అయితే అది ఆ ఊరు పెద్దగా అయ్యేటి ఊరు ఉన్నది, మీరు ఆడ పోతే బతకగలుగుతారని మా నాన్నకు చెప్పిండు, మా అయ్యకు చెప్పే. మా అయ్య మరి మా అయ్య అన్న ఇద్దరు కలిసి, మా పెద్ద నాన్న ఇద్దరు కలిసి, ఏ రోజైతే ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ మొదలైంది అదే రోజు ఇలా క్యాంటీన్ పెట్టిండ్రు, హోటల్ పెట్టిండ్రు. ఆడకెళ్ళి ఇక ఈయనే బతుకుడు మొదలైంది. నేనైతే ఈయనే పుట్టిన.
1: మీరు పుట్టింది ఆదిలాబాద్?
0: నేను పుట్టింది ఆదిలాబాద్లోనే. ఇలా బ్రాహ్మణ వాళ్ళ కట్టుకో కిరాయకు ఉంటుంటే మీ ఆడనే పుట్టినాం. అప్పుడు ప్రతి పిల్లగాడు ఇంటికాడనే పుట్టేటోడు.
1: హాస్పిటల్ డెలివరీ కాదు అదే
0: చెప్తున్నారు. ఎవరింటికాడ పుట్టలేడు, ఎవరింటికాడ బతుకుతలేడు, ఎవరింటికాడ తన ఇంటికాడ చేస్తలేడు. ఏటో ఊళ్ళ లగ్గం కూడా ఇంటికాడ అయితలేదు. మేము ఆయనే పుట్టినాం బ్రాహ్మణ ఆడ కట్టుకాడ, పెద్ద చెరువు దగ్గర ఉండే. ఆ చెరువు కట్ట మీద మేము చాలా ఆడేటోళ్ళము. అప్పుడు చెరువు కట్ట చాలా సఫాయి కమాలు ఉండేది, చాలా పెద్ద మనుషులు కూర్చుండి ఆడ పచ్చి సీగి తీసి ఆడుకునేటోళ్ళు, ముచ్చట్లు కొట్టుకునేటోళ్ళు. ఆడ వటవృక్షం ఉండే, దాని కింద గద్దెలు ఉండే, దాని మీద హైగా పెద్ద మనుషులు కూర్చుండి ఉంటుండ్రి. పిల్ల చిన్న చిన్న పోరగాళ్ళేమో ఈత గీత చేస్తూ ఉంటుండ్రి. ఆడికెళ్ళి చిన్నప్పుడే పక్కకు నక్కాషులు ఉంటుండ్రి, రకరకాల పని వరుసలు ఉంటుండే, ఎన్నో రకాల గానుగు మీద పోతుంటే నూనె తీసేందుకు. ఇవన్నీ చిన్నప్పుడు బాగానే చూసినాం మేము. బాగా అల్ల వల్ల 12 గానుగులు ఉండే, గానుగులు నూనె పట్టేందుకు పోతే మంచిగా దాని మీద కూర్చుండి తిరుగుతుంటే మళ్ళీ ఇక కొంచెం అంతా అది నువ్వులు ఇంత ఆయన పెద్ద మనిషి చక్కెరు లేకపోతే బెల్లం కలిపి ఇచ్చేటోడు. ఇవన్నీ చాలా చిన్నప్పుడే చాలా చూసినాం మేము. ఇవన్నిటి గురించి
1: చెప్పాలంటే మీ బాల్యం చాలా పిల్లల బాల్యం కాకుండా
0: మేము చాలా ఆడినాం. అప్పుడు కరెంట్ లేకుండే ఎన్నెళ్ళలో అయితే ధూమం ఆడేటోళ్ళం సగం రాత్రి దాకా. ఓ ఎటారంతా లోల్లే ఉంటుండే పిల్లగాళ్ళంతా, ఉరుకులాట డీప్ ఆడుతుంటే మచ్చి మచ్చి కిట్నా పాని ఇవి రకరకాల ఆటలు ఉండే రాత్రికి ఆడేట ఆటలు. అందరు బాగా అంత లొల్లి లొల్లి ఉంటుండే ఇక గల్లీలు. ఏ ఇంటికాడైనా స్వచ్ఛ తాగుతుంటే ఆడేం పెద్ద ఏం లేకుండే. కరెంట్ వచ్చిన తర్వాత రాత్రి గమ్మత్తు గంగలు గడిచిపోయినాయి. రాత్రి గమ్మత్ ఏమాత్రం లేక చంద్రుడు కనబడడు, చుక్కలు కనబడాయి, ఏమి కనబడాయి. ఇప్పుడైతే
1: కరెంట్ లాభంతో పాటు ఈ నష్టం కూడా జరిగిందంటారు.
0: ఒక రకమైన లాభమే కానీ ఒక రకమైన నష్టాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కరెంట్ లేకపోయినప్పుడు ఒక పూట తిండి తినాలంటే 3 గంటలు ఇసురు పడుతుండే. పక్క ఊరుకు పోయి రావాలంటే చక్కడ గట్టురా గుర్రం తయారు చేయరా సగం దినం పోతుండే. ఏది చేసినా చాలా తీరంతోనే అవుతుండే. ఆయన సాధనాలు తేజీకే సాధనం అయితే ఏది చేసినా చాలా తీరంతో కానీ మిషన్ లేకుండే కానీ మనిషికి మిషన్ లెక్క పని చేయబడుతుండే.
1: మనిషే మిషన్లో చేసేవాడు,
0: మనిషిలే మిషన్ లెక్క తలాడుతుండే. ప్రతి దంచాలి చేయాలి, ఆ నూతి నీళ్ళతోని పప్పు ఉడుకుదంటే అది తెచ్చుకోవాలి, పోయి ఊదాలి. అప్పుడు వంట చేసా చేయాలంటే చాలా కష్టం ఉండే. కానీ గమ్మత్ ఏంటంటే అప్పుడు ఇప్పుడు కరెంటు దయా చొప్పున ఈ బాధలు పోయినాయి. గంటల పని నిమిషాలు కాబట్టి ఓ 3 గంటలు ఇసిరెట్ పని వరుస 5 నిమిషాల్లో అయిపోతున్నది. పక్క ఊరుకు పోయి రావాలంటే 2 నిమిషాలు మాట్లాడుకుంటాడు ఫోన్లో. లెక్క చొప్పున కరెంట్ వచ్చిన తర్వాత సాధనాలు చాలా జోరు కమాన్ అయిపోయినాయి. మిషన్ లెక్క మనిషి పనిచేసేటోడు ఆ పంతం తగ్గింది చాలా. ఇప్పుడు ఎంతకన్నా పని లేదు. కానీ గమ్మత్ ఏమైందంటే ఆ కాలం ఊళ్ళు లగ్గం చేసుకున్న వారం చేసుకున్నారు. ఎవడన్నా భోజనానికి పిలిస్తే గంటసేపు ముందు పోతుండ్రి, తిని గంటసేపు కూర్చుండి వస్తుండ్రి. నాటకాలు భాగవతాలు అవన్నీ సాగేటి. ఎవడన్నా చచ్చిపోతే ఎటారంతా కూర్చుండేది పక్కకు పోయి, ఇవన్నీ కూడా సాగేటి. అప్పుడు ఎవరైనా ఇంటికాడ వస్తే తినిపోకూడదు కా మా ఇంటికాడ వస్తే తినిపోవాలి అని బలికామని తిండి పెట్టేటోళ్ళు. కరెంట్ వచ్చిన తర్వాత అవస్థలన్నీ పోయినాయి. కానీ విచిత్రం ఏమైందంటే ఎలరే పెట్టున్నది అంటే ఎవ్వరు కూడా తనకు తను తింతందుకు కూడా టైం దిక్కులేదు. ఈ సాధనాలన్నీ జోరు సాధనాలు అయిపోయినాయి, సౌలత్ బాగా అయిపోయింది. కానీ లగ్గాలు 7 రోజులు లగ్గాలు 7 గంటల్లో అయిపోయాయి. ఎవడన్నా చచ్చిపోతే మనిషి మోటార్ సైకిల్ మీద వచ్చి అడిగిపోతాడు, ఎప్పుడు చెప్తారు ఎక్కడ పోతారని. అంటే అది చెత్త అంటాడు, లేకపోతే ఇక్కడ నిలబడతందుకు కూడా ఆయనకి టైం లేదు. తన కుటుంబంతో కూసుండి తన పిల్లగాళ్ళ భార్య పిల్లగాళ్ళతో కూసుండి తింతందుకు కూడా ఆయనకు టైం దిక్కులేకపోయాయి. అయితే టైం అంతా ఎటు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అన్ని చేతులారా చేసేది ఉండే అప్పుడు మనిషి దగ్గర బాగా టైం ఉండే, ఒక సామాజిక బతుకు బతుకుతందుకు బాగా టైం ఉండే. ఇప్పుడు సామాజిక జీవితం ఒక ఆనందం అంతా గంగలు కలిసిపోయాయి. ఆ మిషన్లతో పాటు ఓ మనిషి మిషన్ లెక్క పాడైపోయిండు. ఏమి చేతులారా చేసేది లేకపోయినా ఈయన

0: గారు ఏ మాత్రం టైం లేదు ఇప్పుడు,
1: మరి ఏం చేస్తాడా సమయం?
0: ఈ టైం అంతా ఎటు వెళ్ళిపోయి అదే విచారం చేస్తా ఉంటాం మేము, ఏం గడబడైంది, ఈ టైం అంతా ఎటు వెళ్ళిపోయి. ఎవరైనా భోజనానికి పిలిస్తే పోయి అట్లా నిలబడి తిని పారిపోయేస్తాడు. అప్పుడు తింతందుకు పిలిస్తే గంట సేపు ముందు పోయి కుసుండి ముచ్చట్లు ఒకటి తిని మళ్ళీ తీరంతో తిని గంట సేపు కుసుండి వచ్చేటోళ్ళు. ఇప్పుడు టైం లేదు అందరికి, ఈ గడబడులు అయిపోయాయి కొంచెం అంతా. అందుకని అప్పుడు అనిపిస్తుంది ఆ కాలమే న్యాయం అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు
1: చూస్తే మీరు ఒక అందమైన బాల్యాన్ని గడిపారు.
0: అది అయితే
1: బాల్యపు స్మృతులు చాలా ఉన్నాయి.
0: అంతే, అప్పుడు మేము చాలా గమ్మత్కమని బతికినాం. ఆ చిన్నప్పుడు కూడా చాలా పక్కకి చెరువు ఉండే, ఇంత మట్టి తెచ్చుకొని బొమ్మలు చేసేటోళ్ళము.
1: అంటే ఈ బొమ్మలు చేసే ప్రక్రియ చెప్పటి నుంచి ఉండేది?
0: బొమ్మలు చేసే ప్రక్రియ చూడు నుంచే ఉన్నది. చూడు నుంచి అంటే అప్పుడు ఇండ్లు అన్ని పచ్చి ఇండ్లు, ఈ ఆకిట్లలో వీటిల్లో రాళ్ళు రప్పలు ఉండేటి కావు. అలుకు పూతలు చేయవలసిందే. మూడు ఒట్టంగా నాలుగు ఒట్టంగా రాత్రికి లేచి అందరు అలుకు పూతలు చేసేటోళ్ళు. ఆ అలుకు పూత సప్పుడు చాలా గమ్మత్తుంటుండే. అలుకు వేసే టేలకు అయితే ఆ సప్పుడు ఉడుతుండే, చాలా లయబద్ధంగా ఉంటుండే. అయితే దానికోసం పెండ కావాలి. పెండ లెంక తందుకు మేము పోతుంటే మంద అచ్చటేయాలకు గుళ్ళలు పట్టుకొని పెండ కోసం పోవాలి. అప్పుడు ఈ అల్లబాద్ రామచంద్రరెడ్డి సాబ్ ఇల్లు ఉన్నా కదా, దాని వెనుక ఒక చిన్న పుల్ ఉన్నది. ఆ పుల్ దగ్గర మంచి మట్టి దొరుకుతుండే. కుమ్మరోళ్ళు ఆడకెళ్ళి మట్టి పట్టుకుని పోయేటోళ్ళు కుండలు బిండల కోసం. అయితే ఆడకెళ్ళి మట్టి తీసుకొని ఆ పుల్ మీద కూర్చుండి చాలా సేపు దాకా బొమ్మలు చేయాలి. బొమ్మలు చేసి మంద రాగానే ఆ పుల్ కింద బొమ్మలు పెట్టేసి ఆ పెండ పట్టుకొని ఇంటికి వచ్చాడు. మా పెద్దయ్య ఇంటికాడ బొమ్మలు చేసి చేయనిచ్చేటోడు వాడు, జర ఖతరనాకుండే. ఆయన బొమ్మలు చేసి చేయనిచ్చేటోడు వాడు, లేపి లేపి వారస్తుండే తంతుండే పట్టి. అయితే అలా చేయాలి బొమ్మలు. మళ్ళీ పెండ తెచ్చిన తర్వాత కూడా పెండతోని మేము చాలా సేపు దాకా ఆడుకుంటుంటే మంచి మంచి ఆకారాలు తయారు చేస్తుంటే మేము. అప్పుడు పెండతోని పిల్లగాళ్ళు బాగా ఆడేటోళ్ళు. హోలీ కోసం అయితే రకరకాల పెండతో చిన్న చిన్న పిడకలు చేసి పూలమాల లేక పెద్ద పెద్ద హారాలు తయారు చేస్తుంటే అయితే హోలీ కాడ పెట్టేటి. అది చాలా డిజైన్ చేసేటోళ్ళం. ముందు జనం పెండతోని ఎన్నో రకాలు ఆడుకుంటారు. ఎందుకంటే దీపావళి రెండో రోజు గోవర్ధనం చేస్తుంటే చాలా అందమైన గోవర్ధనం. ఆ గోవర్ధనం చేసిన తర్వాత అదే పెండతోని అడిరాజా బడిరాజా చేస్తుంటే రకరకాల బొమ్మలు రకరకాల ఆకారాలు పెండతో చేసేటోళ్ళు. అప్పుడు ఈ అంతా ఏంటంటే ఒక రకంగా సృజనాత్మకతని పెంచే పద్ధతి, ఇవన్నీ క్రియేటివిటీ బడానా హై.
1: అంటే మన జీవన వ్యవస్థలో కలిసిపోయి ఉండేది, ప్రత్యేకించి
0: ఎస్థెటిక్ అనేది జీవన విద్యా విధానంకు కలిసిపోయి ఉండేది. మనది మొత్తానికి మొత్తం ఎస్థెటిక్ పైకే ఉన్నది. మొట్టమొదట జడాయి, ఆ తర్వాత పడాయి. ముందు తన వాతావరణం చాలా అందంగా తయారు చేసుకోవాలి, తర్వాతనే చదువు. ఈ పద్ధతి ప్రతి దాంట్లో సౌందర్య దృష్టిని చాలా లెక్క చొప్పున ఖాయం చేసింది. మన చదువు మొత్తం సౌందర్య దృష్టిపైకి ఆధారపడి ఉండే. ఇప్పటి చదువుల్లో సౌందర్య దృష్టి పుట్టియాలని ఒక్క సబ్జెక్టు కూడా లేదు. స్కూల్లో లేదు, కాలేజీలో లేవు, ఎక్కడ లేవు. అందుకని పిల్లగాళ్ళకు ఎస్థెటిక్ అనేది లేదు,
1: సౌందర్య దృష్టి అనేది లేదు, దృష్టికోణం లేదు.
0: అందుకని ఆయన ఎట్లయితే చేస్తున్నాడో ఆ లెక్క చొప్పున నేను చేస్తా అని ప్రయత్నం చేస్తున్నాడు. గాను కానీ నాకు ఇది మంచిగా అనిపిస్తుందని నేను చేస్తున్నాను కాదు. ఎస్థెటిక్ లేకపోతే అది అయిపోతుంది, ఇంకోళ్ళని చూసి బతుకుడు మొదలు పెడతాడు. ఎస్థెటిక్ ఉంటే తనకు తాను అందంగా ఎట్లా బతకాలని ఈయనకి తెలిసి ఉంటుంది, ఆ లెక్క చొప్పున బతుకుతాడు. ఇప్పుడు ఎస్థెటిక్ లేకపోయినందుకో ఒక మనిషి ఇల్లు కట్టుకోవాలంటే ఒక్క ఆయన చెప్తాడు నీకు ఇటువంటి ఇల్లు కావాలి, ఎవరో చెప్తాడు నీకు ఇటువంటి రాళ్ళు రప్పలు వరుసుకో, ఎవరో చెప్తాడు ఇటువంటి రంగు పూసుకో అని ఎవరెవరో చెప్తారు. ఈయనకు మాత్రం తెలియదు నాకు ఎలాంటి ఇల్లు కావాలి, నాకేం రంగు ఉంటే బాగుంటుందని ఈయనకు తెలియదు. ఈయన ఒకటే మాట అంటారు, నా ఏతే ఇల్లు కట్టావో ఇంకొన్ని ఇల్లు ఉండద్దు కట్ట, అందరికంటే వేరే ఇల్లు నా ఇల్లు ఉండాలి అని ఒక్క మాట చెప్తాడు. అంతే, ఎలాంటి ఇల్లు ఉండాలని వాళ్ళకి తెలియదు.
1: ఆ కాలం వాళ్ళకి ఉండేది అయితే
0: ఆ కాలం వాళ్ళకు బరాబర్ ఉండేది. ఆ కాలం వాళ్ళకు ప్రతి మనిషికి నా ఇల్లు ఎటువంటి ఇల్లు ఉండాలి ఆ లెక్క తెలిసి ఉండేది. మా ఇంటికాడ ఏం పనులు నడుస్తాయి, దానికోసం ఎంత జాగా కావాలి, ఇద్దరు మంది కూర్చుంటారు, ఆ లెక్క చొప్పున వాళ్ళు ఇల్లు కట్టుకునేటోళ్ళు, ఆ లెక్క చొప్పున మొత్తం ఆకిలి ఉంచేటోళ్ళు. ఆ ఎస్థెటిక్ వాళ్ళకు ఉండే, ఇప్పుడు వాళ్ళకి లేదు. అది
1: గురుజీ బాల్యం మీద ఆనందంగా గడిచిపోయిన తర్వాత సరే చిన్నప్పటి నుంచి ఈ ఇసుక తీసుకురావడం, పెంట తీసుకొచ్చి బొమ్మలు చేయడం అలవాటు, అంటే ఎవరు చూసి నేర్చుకున్నారా బొమ్మలు నేర్చుకునే?
0: ఇది ఏంటంటే అది నాకు తెలియదు కానీ చేస్తూనే ఉన్నాం. రాతి విగ్రహాలు కూడా చాలా చెక్కినా నేను, రాతి విగ్రహాలు అవి ఇవి కూడా చాలా చెక్కినా. 10వ తరగతి అయిన తర్వాత నేనన్నా మా ఇంటి వాళ్ళకు నాతోనే చదువు కాదు, చేంజ్ చేసుకుంటాం బొమ్మలు చేసుకుంటా అంతేగాని చదువు ఆదిగా ముంగట చదువు, చదువు మనతో అయ్యేటి పని లేకుండే. పదో తరగతి చాలా మెండుకమాన పాస్ అయినాం అప్పుడు.

0: ఒక సంవత్సరం ఖాళీగానే ఉన్నా. మా ఇంటి పక్కకు మంగమఠం ఉండేది, దాంట్లో కూసుండి నేను రాతి విగ్రహాలు ఎక్కుతున్నా. అప్పుడు అవి అన్ని ఊళ్ళో ఫుల్ సాధనాలు తయారు చేసుకున్నాం మేము. చాలా తక్కువ సాధనాలతో పనిచేసేటోళ్ళము. మా ఏముండే అంటే అప్పుడు భూములింగు అని కుమరాయన ఉండే పెద్ద మనిషి, ఆయన దగ్గర పోతుంటే ఇక్కడ మట్టి పని నేర్చుకున్నా. ఇక్కడ తబలా పెట్టి దుకాణం ఉండే, బాలకిషన్ తబలా పెట్టి దుకాణము. ఆ తబలా పెట్టి దుకాణంలో కూసుండి కూడా ఆడ సామాన్ ఉంటుండే కదా, ఆడ కూసుండి పనిచేస్తుండీ సామాన్ ఉంటుండే. అయితే సంగీర రాయితోని బల్పాబ్రావుతోని ఆడ విగ్రహాలు చెక్కిన లక్ష్మణ్ అని ఒక పెద్ద మనిషి ఉండే అట్లా ఆయన, ఆయన దగ్గర కూడా కూసుండి పనిచేసినాం మేము. ఎల్లప్ప గోవిందు తాత ఇంటికాడ కూడా మేము కూసుండి పని ఆడ సామాన్ ఆడైతే ఒళ్ళే అయితే ఇల్లు ఉండే, ఆ ఇల్లే మా బడి, ఆడనే కూర్చుని పని చేసేటోళ్ళం. ఇక ఎందుకంటే ఇంటి ఇంటికాడ గిన్నెగిన వస్తువులు మనం సగబెట్టలేము. ఏవాడు ఇవి దీనికోసం ఇష్టం కూడా పడేటోడు కాడు మా ఇంటికాడ, ఏంది అన్నట్టు ఉండే. కానీ ఆపలే, మా పెద్దయ్యనే ఆపుతున్నాయి కానీ తత్మూళ్ళు ఎవరు ఆపలే. అప్పుడు ఆ మంగమఠంలో కూర్చుని విగ్రహం చెక్కుతా ఉంటే ఒక పిల్లగాడు వచ్చిండు, మంచి 20-25 వయసుడు వచ్చిండు. ఆయన చూసి విగ్రహాలు మా ఇంటి ముంగాడికి వెళ్ళి పోతా ఉంటుండే ఆయన. మా ఇంటి బయటకులో నేను అప్పుడు వివేకానంద్ లోకమాన్య తిలక్ ఇలా పోర్ట్రేట్లు చేసిన పెద్ద పెద్దయి
1: అప్పటికే
0: 17-18 సాలు వయసు అనుకున్నా. ఇక అవి చేసి పెట్టినా అయితే ఆయన రాంగప్ప ముంగాడు చూస్తుండే. మా పెద్దయ్య కూసుండి బయట కూసుండేమో పేపర్ చేస్తుండే. ఒకరోజు నిలబడి విగ్రహాలు ఎవరు చేసిండు అంటే ఈయన చేసిండు అని నన్ను పిలిచిండు మా పిల్లగాడు చేస్తాడని. అప్పుడు ఆయన హైదరాబాద్లో కూడా ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉన్నది, దాంట్లో చేరితే బాగుంటుంది అని ఆ కాలేజీ అడ్రస్ పట్టేసి ఇచ్చిండు. మొత్తానికి మా తమ్ముడు హైదరాబాద్లో చదువుతుండే, ఆయనకి ఇస్తే ఆయన కాలేజ్ పట్ట తీసి ఫారంలు గేమ్లు నింపిండ్రు. ముకుందరావు టీచర్ ఉండే, ఆ మా తమ్ముడు ముకుందరావు టీచర్ ఇద్దరు కలిసి ఆ ఫారం గీరం నింపిండ్రు. నాకు ఇంటర్వ్యూ కోసం పిలిచిండ్రు.
1: మీకు తెలియదు అప్పటి వరకు?
0: నాకు తెలియదు. 10వ తరగతి అయిపోయింది, ఒక సంవత్సరం కూడా గడిచిపోయాయి అట్లనే. ఇక పోయినా ఇక ఇంటర్వ్యూ కోసం పోతే మాకు వాళ్ళ ఇంటర్వ్యూ కోసం కూర్చున్నారు అందరూ పెద్ద పెద్ద కళాకారులు. ఉస్మాన్ అహ్మద్ సిద్దికి, గులాం అలీ సాబ్ ఉండే, జిలానీ సాబ్ ఉండే, ఈ సార్లు అందరూ కూర్చున్నారు. కూర్చుంటే వీళ్ళు అడిగి ఆడికెళ్ళి వచ్చినాం పిల్లగా అంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఆడ లవదండి అడవి అట మనుషులు బరువత్త ఉంటారట అంటే నిన్న తరక్కి నా దాకా వచ్చి నేను ధోతి కట్టుకుని ఇంత పెద్ద పట్టణంలో వచ్చిన.
1: అప్పటికి ధోతి
0: నేను 6వ తరగతిలో ధోతి కట్టేసిన.
1: ఎప్పుడు ప్యాంటు వేయలేదు
0: ప్యాంటు
1: జీవితంలో.
0: 6వ తరగతి నుంచి ధోతి కట్టుకుని ఉన్నా,
1: ధోతి కుర్తా
0: బస్. 6వ తరగతి నుంచి ధోతి కట్టిన, ఆ తర్వాత 10వ తరగతి కూడా ధోతి మీదనే ఇచ్చిన. ఏమంటోళ్ళు గారు నాకు చాలా మర్యాద ఇచ్చేటోళ్ళు. హైదరాబాద్ పోయినా ధోతి మీదనే పోయినా ఇంటూ ఏమన్నా బొమ్మలు చేసినావా అంటే నేను జేబులోకి వెళ్ళి చిన్న చిన్న రాతి విగ్రహాలు అవన్నీ తీసి చూపెట్టినా. సరే నీకు అడ్మిషన్ ఇస్తామని అడ్మిషన్ ఇచ్చేసినారు. కానీ మా ఉస్మాన్ అహ్మద్ సిద్దికి ఒక మాట అన్నాడు, చూడు పిల్లగా ఈ శిల్ప విద్య అయితే శిల్పకళ అయితే తీసుకున్నావు నువ్వు సబ్జెక్టు విషయం, దీనికి ఏ భవిష్యత్తు లేదు, ఇది చీకటి నూతి, నీట్లో దుంకాలంటే ధైర్యం ఉండాలి, దుంకిన తర్వాత ఇంకోళ్ళకి దోషం ఇవ్వకూడదు అన్నాడు. కాలు చేతులు ఇరిగితే ఆడు చేయబట్టి నేను ఈ పాడైనా అని అనకూడదు అనమాట. నీకు దమ్ము ఉంటే మూల సుత్తే చేయబెట్టు, లేకపోతే పెట్టకన్నాడు
1: స్పష్టంగా చెప్పేశాడు. ఇట్లా ఉంటుంది,
0: దీనికి ఏ భవిష్యత్తు లేదు, అది నీ బలం మీదనే, ఏం చేస్తున్నావు చేసుకుంటావు చేసుకొని నిన్న మేము ఇదే చేయగలుగుతాం. ఇక అంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను ఆదిలాబాద్ వచ్చేసిన, ఆదిలాబాద్ వచ్చేసి పోబుద్ధి కాలే, ఇంకా అంత పెద్ద పట్టణంలో ఏముంటాం అలవాటు లేదు, ఈడనే ఊర్లోనే బాగున్నది, ఏ ఈడ ఉంటే కళాకారులం గామా అది ఏదో నెత్తిలో. అప్పటికి నాకు నేను ఇక చాలా విచారంలో ఉన్నా. ఒక్కరోజు పెద్ద మనిషి దగ్గర పోయినా, భూములింగ తాత దగ్గర కుమరాయన దగ్గర పోతే ఆయన ఒక మాట అన్నాడు, ఏంది గిట్ల ముఖం పెట్టుకుని కూర్చున్నావు, ఏం సంగతి అంటే నిన్న గిట్ట గిట్టనే హైదరాబాద్లో కాలేజీలో సీట్ వచ్చే అందరు పొమ్మంటున్నారు, కానీ నాకు పోబుద్ధి లేదు, పోవాలని లేదు, ఏంటికి లేదు అన్నాడు. ఏంటికి లేదంటే అది నాకు తెలియదు, నాకు మంచిగా అనిపిస్తలేదు. అయితే ఆయన ఒక మాట అడిగింది, నేను ఒక మాట అడుగుతా జవాబు చెప్పు అడు. అన్నాడు, మీ ఇంటికాడ ఊళ్ళైనా బొమ్మలు చేస్తారా? ఎవరు చేయరు. చుట్టుపక్క ఊళ్ళైనా బొమ్మలు చేస్తారా? నేను ఊళ్ళు చేయరు, ఇంటికాడ ఎవరు చేయరు, చుట్టుపక్క ఊళ్ళు చేయరు, నువ్వు ఏంటికి చేస్తున్నావు అన్నాడు. నిన్న అది నాకు తెలియదు, నేను ఏంటికి చేస్తున్నావు, ఇంటికాడ అయితే వాళ్ళు చేయరు, చుట్టుపక్క కూడా వాళ్ళు లేరు, మరి నేనేంటికి చేస్తున్నా నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నా కదా.

0: అన్నా నేనుగా ఆయన అన్నాడు సుడిపిలుగా, పరమాత్మ ప్రతి మనిషికి ఒక విద్య ఇస్తాడు, ఆ విద్యలో తరక్కీ చేసుకోవాలని 3 సార్లు దానికి ఒక టైం కూడా ఖాయం చేస్తాడు, ఒక మోకా దేతా హే, అవసరం కూడా ఉట్టిస్తాడు. తో ఉస్ మోకే కో సమజ్ కర్కే తుమ్ అగర్ నికల్ పడితే హే తో తరక్కీ కర్లేంగి, దాన్ని అర్థం చేసుకొని వెళ్ళిపోతే యాడ దానికైనా పోతావు, లేకపోతే ఆ యాడ లిడ్చిపెట్టించినావు అనుకో, పరమాత్మ కూడా అంటాడు ఓ బేకుగానికి విద్య ఇచ్చిన అని తిరిగి గుంజుకుంటాడు, మళ్ళా మిల్లంగా మళ్ళీ మర్చిపోతాం అనమాట. అంతే ఆయన మాట విని ఆయన మొక్కి అదే రోజు రాత్రికి హైదరాబాద్
1: వెళ్ళిపోయాడు.
0: ఆయన మాటలు విని అదే రోజు రాత్రికి వెళ్ళిపోయినా హైదరాబాద్లో ఒకరోజు అరవిందో మహర్షి అరవిందో పుస్తకం చేతిలో వస్తే ఆయన కూడా అదే మాట రాసిండు. ఇప్పుడు తనకు తాను గుర్తు చేసుకోవాలంటే ఏంటంటే నీ లోపటి ఏదైతే సహజమైన విద్య ఉన్నది దాన్నే చెయ్యి, అదే పరమాత్మ కార్యం. తనను తాను గుర్తు చేసుకున్నందుకు దీనికంటే పెద్ద సాధనం ఇంకేం లేదు. సహజమైన విద్యలు నీ లోపటి అయితే ఉన్నాయో దాన్నే పట్టుకుని తను ఆడుకో, పని చేసుకో, బతకాలంటే. అయితే ఆయన చెప్పిన అంత పెద్ద మహర్షి చెప్పిన మాట ఈ కుమ్మరాయన చెప్పిన మాట తేడా ఏముండదని అంత పెద్ద ఫిలాసఫీ ఇలా చెప్పిండు. ఈయన మాట నేను ఆ రోజే వెళ్ళిపోయినా, మళ్ళా ఇక ఆడనే హైదరాబాద్ కాడనేగా చేసినాయిగా చాలా పని చేసేవాళ్ళము, మరి గమ్మత్తుండేగా పోగానే కాలేజీ పోగానే కూర్చుంటుండే ఈ సార్లు అందరూ గంట గంటన్నర దాకా మస్తు కథలు చెప్తుంటేమి, ఆ తర్వాత పని మొదలవుతుండే మంచిగా అందరు సార్లు కూర్చుండి ఇంటుండి, పగటికి ఏమో మా ఉస్మాన్ సాబ్ మారుతనరావు కుల్కర్ణి అని ఉండే వీళ్ళందరూ మా కోసం టిఫిన్లు తెచ్చేటోళ్ళు, వాళ్ళు ఏం పడి కూర్చుండి తినాలి ఇక, వీళ్ళేమో చిక్కడపల్లి కాడ కాలేజ్ ఏమో మాస్టర్ ట్యాంక్ మీద, వాళ్ళు ఏం పడి తినాలి ఇక, బతి అట్టనే కాలం గడిపింది. కానీ ఒక్కరోజు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను చాలా పని చేసేటోళ్ళు
1: బీఎఫ్ఏ
0: అయితే ఉస్మాన్ ఏమో సిద్ధికి నా దగ్గర వచ్చి చెప్పిండు, శర్మ సాబ్ చాలా పని చేస్తావు మంచిగా అనిపిస్తుంది, చాలా మంచి పని ఉన్నది అది కూడా గమ్మత్తు అనిపిస్తుంది, కానీ నాది ఒక ఇచ్ఛ ఉన్నది ఖ్వాయిష్ ఉన్నది అనమాట, అది నువ్వు పూర్తి చేయి. నేను చెప్పావు సార్ అయితే మొత్తం చేస్తాం పూర్తిగా చేస్తాం, ఏమున్నది అంటే ఖ్వాయిష్ ఆయన ఒక మాట అన్నాడు, ఒక్క గీత ఉంటే కూడా ఈ గీత శర్మ గీత అని మంది చెప్పాలి అన్నాడు. ఆ మాట
1: మీ ముద్ర ఉండాలని
0: అది
1: ఇది
0: శర్మ గీత అని అనాలి. ఆ రోజు మేము విచారం చేసినాం, మేము ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం, ఏతే చదివినాము ఏతే విన్నాము ఏతే చూసినాము, మా కల్పన మొత్తం దాని లోపలనే తిరుగుతున్నది, దానికంటే బయట ఏం చేయలేకపోయినాం. మనిషి ఎంతగానమైతే చూస్తాడో ఏతే వింటాడో ఏతే చదువుతాడో ఈయన కల్పన మొత్తం దాని లోపలనే తిరుగుతాయి. చాలా పెద్దది చేయాలి అంటే చాలా చూడాలి, చాలా వినాలి, చాలా చదువుకోవాలి, లేకపోతే అన్నిటితోని కళ్ళు మూసుకొని మనకు తోచింది చేయాలి. అంతే ఇదే 2 లెక్కలు నాకు అనిపించే అప్పుడు. అయితే ఆ రోజు విచారం పుట్టే నేను ఏం చేస్తున్నా, ఇన్నది చదింది చూడి చూసిందే ఈ లోపట్లనే మా కల్పన అంతా తిరుగుతున్నా కదా, పెద్ద మేము క్రియేటివ్ వర్క్ చేసుకుంటున్నామని మేము ఎట్లా అనుకోవాలి, ఇదైతే మాత్రం ఏం పని కాదు అని ఆ తర్వాత నా పని వర్షం మొత్తానికి మొత్తం బంద్ అయిపోయింది. నా సొంత పని ఉండాలంటే ఎట్లా ఉండాలి అని ఆ సంవత్సరం హైదరాబాద్ బాగా తిరిగినప్పుడు పాత పాత కోట్లు ఉండే డ్రాయింగ్లు చేసుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఆరోగ్యం అంతా పాడైపోయింది, చాలా తిరిగినాయి కదా దినం రాత్రి. నీ నా పని ఉండాలంటే ఏమి ఉండాలి, గట్లనే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత పాస్ అయినాయి కదా, మళ్ళీ ఆదిలాబాద్ వచ్చేసిన, కానీ అదే నెత్తిలో తిరుగుతూ ఉన్నాయి, ఏం చేయాలి
1: అంటే సిద్ధికి మాటలు బాగా గుర్తుకొస్తాయి.
0: తో హైదరాబాద్ మళ్ళీ పోతే మా ఉస్మాన్ సాబ్ అన్నాడు నువ్వు బరోడా వెళ్ళిపో ముంగాటి చదువు కోసం, నేను పోను ఎటో నీ తాత కూడా పోతాడు పో అని ఆయన చాలా ఇది చేస్తే సరేలే బరోడా పోదామని
1: పోయింది.
0: అకాడమీ నాకు 200 రూపాయలు నెలకు స్కాలర్షిప్ ఇచ్చే
1: దళిత కళా అకాడమీ
0: హైదరాబాద్ లలిత
1: కళా
0: అయితే ఆ వ్యవస్థ కూడా ఉస్మాన్ సాబ్ చేసిండు. పోయినా బరోడా పోతే అందరు అన్నారు సూడు పిల్లగా శర్మ నీకు అడ్మిషన్ దొరకదాడా, ఎందుకంటే చాలా ఆధునికమైన కాలేజు ఆధునిక రకమైన పిల్లగాళ్ళు ఉంటారు దాంట్లో, పర్సనాలిటీ చూస్తారు అన్ని చూస్తారు, ఎన్నో దోతి మూతి కట్టుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని అలా పోతే నీకు కూడా అడ్మిషన్ ఇస్తారని కొందరు అన్నారు. ఆయన నేను పోయినాయి ఉస్మాన్ సాబ్ చెప్తా ఉంటే ఎందుకు పోవద్దు, పోతే ఆ ఇంటర్వ్యూలో అందరికంటే ముందు నాకే పిలిచిండు, నేను పిసపిస కాలేజ్ చూస్తా ఉంటే నేను పోలే లోపల ఇంకొన్ని పిలుచుకున్నారు, అందరిది అయిన తర్వాత నాకు పిలిచి నాకు పిలిస్తే కూర్చుని పెట్టిండు సార్లు, మహేంద్ర పాండ్యా ఉండే రజనీకాంత్ పంచాలు ఉండే భట్ సాబ్ ఉండే కొందరు ఉండే ఆడ, ఇక మెల్లగా మెల్లగా మెల్లగా నా ఇంటర్వ్యూతో మాటలు ముచ్చట్లు మొదలైపోతే 2.5 గంటలు అయిపోయాయి. రెండున్నర గంటలు ఇంటర్వ్యూ సార్ నేను చెప్తా ఉన్నా వాళ్ళు వింటా ఉన్నారు. వాళ్ళు అన్నారు మహేంద్ర పాండే సార్, ఇక శర్మ నీకు మేము అడ్మిషన్ ఇస్తున్నాం, హాస్టల్ వ్యవస్థ కూడా మొత్తం చేసేస్తాం, ఇక నువ్వు ఏడు లేదు. నిన్న పోయి సామాన్ తెచ్చుకుంటా అంటే ఏం సామాన్ తెచ్చుకుంటావు, సామాన్ ఇలా వండుకుందాం అన్నాడు. ఈయనే నువ్వు ఉండిగా నువ్వు పోయడం లేదు. అయితే ఇంటికాడ వచ్చి సామాన్ ఏమనుకుంటున్నావు.
1: వాళ్ళు మిమ్మల్ని అంతగా మెచ్చుకోవడానికి కారణం ఏం చేసి మెప్పించారు వాళ్ళని?
0: నేనైతే చూసిన జనం దగ్గర ఇళ అవి అన్ని మాటలు మాట్లాడిన, జనం దగ్గర ఎత్తే ఎన్నికలైతే టెక్నిక్లు చూసినా, ఆ టెక్నిక్ ద్వారా వాళ్ళు ఏమేమి తయారు చేస్తారో దాని గురించి చాలా చెప్పిన. వాళ్ళు అన్నారు నీకు గీతగానం తెలుసు, నువ్వు ఇలా ఉండవలసిందే అంటారు. నుండి
1: అప్పటికే మీరు గ్రామాలకి తిరగటం, గ్రామాల నుండి
0: అప్పుడే చాలా తిరిగినా, ఇవన్నీ చూసినా, అప్పుడు చాలా పెద్ద పెద్ద మనుషుల దగ్గర నుంచి చాలా చాలా టెక్నిక్లు నేర్చుకున్నా. ఓజోల దగ్గర నుంచి ఇత్తడి పోత, ఎల్లప్ప తాత దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి నక్కాష్ పని, మట్టి పని, రకరకాల పనులు అప్పటికి నేర్చుకుని ఉన్నా. ఇన్ని రకాల పనులు వస్తాయి, గీతగానం నీకు తెలిసి ఉన్నది, నువ్వు ఉండవలసింది అన్నారు. అడ్మిషన్ ఇచ్చేసినారు. అలా ఉన్నా పని చేసిన, పని చేస్తే నాకు అప్పటికి నెత్తిలో తిరుగుతూ ఉన్నది. నా సొంత పని ఏమిటి? మొట్టమొదటి ఏంటంటే కళాదేన్ని అంటారు, కళాదేన్ని కళ ఒక పరిభాష ఏంది, 64 కళలు అంటారు, అది అంటారు, గిది అంటారు, సో అసలు ఎన్ని కళ అంటారు అని తిరుగుతూ ఉన్నాయి నెట్లో. అలా పని చేయలేకపోతున్నా. నా పరిస్థితి ఏందో మా మహేంద్ర పండే వాళ్ళు వీళ్ళు చాలా మంచిగా గ్రహించిండ్రే, ఏ రకంగా ఉన్నాడుగా. నా భయంకరంగా ఇక తిరుగుతూ ఉంటుంటే పెయ్యి అంతా గంగలు కలిసిపోయి, నా బరువు 80 కిలో బరువు ఉండే 45 పైకి వచ్చేసే
1: బక్క అయిపోయారు,
0: బక్కగా కడుపులో చాలా అవస్థ అయిపోయింది. అప్పుడు తిండి తగ్గకపోతుండే. అయితే చాలా సార్లు కొన్ని కొన్ని రోజుల దాకా మౌనం ఉంచుటోడిని, ఎవరితోని మాట్లాడుతుండే కాదు, కొన్ని కొన్ని నెలలు చాలా మౌనంగా తిరుగుతుండి. మా కాలేజ్ ముంగాటనే కమాఠీ బాగానే ఒకటి ఉండే, దానికి వటవృక్షం ఉండి దాని కింద కూర్చుంటుండి, పోయి ముంగాట ఒక చెట్టు ఉండే, చెట్టుకు చూస్తా ఉంటుండే. ఆ చెట్టు రకరకాల మార్పులు, పూత అయింది, కాత అయింది, మళ్ళీ అంతా రాలిపోయి ఒక్కొక్క ఆకు రాలిపోయింది. రాలిపోయిన తర్వాత దాంట్కెళ్ళి చిన్న చిన్న ఎగురు మొదలు పెట్టే, ఎగురు పుట్టే. అయితే నాకు అనిపించే కొత్తది ఉట్టియాలంటే మనది అంతా ఇడిచిపెట్టవలసిందే, ఇడిచిపెట్టాలి. ఇడిచిపెడితేనే కొత్తది ఉట్టియగలుగుతాం.
1: ధన్యవాదాలు గురుజీ. స్వతహాగా చిత్రకారులు, శిల్పకారులు, దాంతోపాటు ఒక సౌందర్య దృష్టి జీవితంలో ఎందుకో అవసరం అనేది ఒకసారి అది ఉండి మన వాళ్ళు ఎంత హాయిగా బతికారు గత తరం వాళ్ళు అనేది చెప్పారు. చాలా మందికి మీరు చెప్పిన మాటలు ఒక ఆలోచన రేకెత్తిస్తాయని చెప్పి అనుకుంటూ చాలా అంశాలు మా శ్రోతలతో పంచుకున్నందుకు మరొకసారి మీ ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం జీవన సౌందర్యం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు శిల్పకారుడు కీర్తిశేషులు రవీంద్ర శర్మ గురూజీ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు. 2010లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా రికార్డు చేసిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్లో. టైం 10:46 ఎగ్జాక్ట్గా. ఈరోజు మనం ఎవర్గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ప్లే చేసుకుంటున్నాం. 2000 నుంచి 2005 ఈ టైం బౌండ్లో, ఈ 5 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ అందులో భాగంగా నెక్స్ట్ మనం వినబోయే పాట తేజ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా జేమ్ సినిమా నుంచి ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఆర్పి పట్నాయక్ అండ్ ఉష గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ స్టేడియం.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:56 అండ్ 28 సెకండ్స్. మురారి నుంచి చిత్ర గారు పాడిన పాట మనం విన్నాం. మనీష్ శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది. అండ్ ఈరోజు మనం ఎవర్గ్రీన్ హిట్స్లో 2000 నుంచి 2005 మధ్యలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం కదా. అండ్ ఇవాళ ఎవర్గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ప్లే చేసుకునే లాస్ట్ సాంగ్ అనుకోవచ్చు అనమాట. కుమార్ సను నిష్మా పాడిన పాట. అండ్ ఈ పాట ఈ మధ్య సోషల్ మీడియాలో బోల్డ్ అంత వైరల్ అయిందనమాట. అండ్ ఈ పాట చాలామంది కూడా ఇష్టం. ఆయుధ సినిమా నుంచి అద్దరిపోయే పాటతో ఈరోజు షోకి నేను పులి స్టాప్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమం రెడీగా ఉంటుంది మీకోసం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ఆయన ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేస్తే సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా అవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ చైర్పర్సన్ ఎంపీ పీపీ చౌదరి తెలియజేశారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్స్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు రీటైల్ మెడికల్ షాప్స్ బంద్ పాటిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు రేపు ప్రారంభమవుతాయి. తెల్లవారుజామున 5:30 గంటలకు పుష్కర స్నానాలు ప్రారంభిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫుట్పాత్లు, కాలిబాట్లపై ఉన్న అక్రమ ఆక్రమణలు తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బక్రీద్ పండుగ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన జరగవలసిన పీజీఈసెట్ పరీక్షను జూన్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మే 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. రానున్న 2 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:02 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. తెలుగు సినిమా పాట సరికొత్తగా పురుడు పోసుకున్న రోజు

సినీ వినీలాకాశంలో ధ్రువతార కనిపించిన రోజు ఇది. ఆయన పాటలు ఆ భగవంతుని పాదాల దగ్గర చేరే భక్తి కుసుమాలు.

ఆయన పాటలు సమాజానిపై సంధించే ప్రశ్నల బాణాలు.

తెలుగు పాటల స్థాయిని పెంచి సగటు ప్రేక్షకుడికి తెలుగంటే తేనెలూరు మాట అని తెలిపి తన రచనలతో మనల్ని పెనవేసుకున్న ఆత్మీయ తీగ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పుట్టినరోజుని వివిధ భారతి వేదికగా జరుపుకుందాం. ఆ రచనామృతాన్ని ఈరోజు మనసారా ఆస్వాదిద్దాం.

తెలుగు పాటల స్థాయిని పెంచి సగటు ప్రేక్షకుడికి తెలుగంటే తేనెలూరు మాట అని తెలిపి తన రచనలతో మనల్ని పెనవేసుకున్న ఆత్మీయ తీగ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పుట్టినరోజుని వివిధ భారతీ వేదికగా జరుపుకుందాం. ఆ రచనామృతాన్ని ఈరోజు మనసారా ఆస్వాదిద్దాం.

పాటంటే 10 సార్లు పాడాలనిపించేటట్టుండాలి. పాటంటే బాణీలకు ఓణీలు కట్టినట్టు ఒద్దికగా ఉండాలి. పాటంటే కాయలతో నిండుగా ఉన్న చెట్టులా తెలుగుతనంతో ప్రతిబింబించాలి. పాటంటే పడుచుపిల్ల నవ్వులా, పాపడి బోసి నవ్వులా, అమ్మ చల్లని దీవెనలా ఉండాలి అని తెలుగు పాటను మృదువుగా, మధురంగా, మార్ధవంగా మనకందించిన గేయరచయిత పుట్టినరోజు పండుగ ఈరోజు. అంతగా తెలియని కొన్ని విశేషాలు, వారి సినీ గీతాల ప్రయాణంలో కొన్ని సంగతులతో ఆత్మీయంగా సీతారామశాస్త్రి గారిని గురించి మాట్లాడుకుందాం. గుర్తు చేసుకునే అవసరం మనెవ్వరికీ లేదు, మర్చిపోతే కదా. వారు తెలుగు పాట మాత్రమే కాదు, తమిళంలో విడుదలైన ఒక సినిమాకి డబ్బింగ్ పాటగా రాసిన ఒక మధురమైన గీతం మీ అందరికోసం.

0: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a Viksit Samriddh Bharat.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 15 నిమిషాలు. సిరివెన్నెల పాట మన మనసులో మాట ఆత్మీయంగా ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాము వివిధ భారతి వేడుకగా. మరి మధ్యప్రదేశ్లోని శివ్నిలో పొద్దున్నే ఆ రోజు వెన్నెల కురిసింది. తెలుగు భాషకు సిరి పట్టబోతోందని ఆ ఎండాకాలమే చల్లని వెన్నెలగా మారిందేమో. అదే మే 20, 1955 చెంబోలు సీతారామ శాస్త్రి గారు పుట్టినరోజు. వారి తాతగారు అప్పట్లో అక్కడ స్టేషన్ మాస్టర్. అంటే తెలుగు పాట మధ్యప్రదేశ్లో పురుడు పోసుకున్న రోజు ఇది. మేధావి, ఏకసంధాగ్రాహి ఇవి సీతారాం గారిని ముద్దుగా పెద్దలు ఇచ్చిన బిరుదులన్నమాట. ఆ మాటే నిజం చేస్తూ MBBS ఎంట్రన్స్లో రాష్ట్రంలో 21వ ర్యాంక్ సాధించారు. మంచి భవిష్యత్తు అని వెన్నుతట్టి తండ్రిగారు మెడికల్ కాలేజ్లో చేర్పిస్తే టీసీ తీసుకుని వచ్చేశారు మన కవి కోవిదుడు. అదేంటి అని నివ్వెరపోయారంతా. మరి ఆయన మనసులో ఉన్న కోరికేంటో ఎవరికీ తెలియదుగా.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈరోజు సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజుని పురస్కరించుకుని, మరి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబాన్ని పోషించే బాధ్యత కాస్తైనా తీసుకుందామన్నది మన సీతారాం గారి వాదన. అందుకనే ఎంబీబీఎస్ కాలేజ్లో సీటు వచ్చినా కూడా టీసీ తీసుకుని వెనక్కి తిరిగొచ్చేశారు. పగలు ఉద్యోగం, సాయంత్రాలు కవిత్వం, రచనలతో రాగోల్లాసం. అలాంటి సమయంలో కె విశ్వనాథ్ గారు శంకరాభరణం విజయోత్సవాలలో పాల్గొనడానికి కాకినాడకు వస్తున్నారని తెలిసింది. హితులు స్నేహితులు అందరూ అన్నారట, నువ్వెంత బాగా రాస్తావు కదా విశ్వనాథ్ గారి గురించి ఆ రోజు ఒక కవిత రాయమంటే, మరి మన కవికోవిదుడు ఏమన్నారో తెలుసా, నేనెవ్వరినీ కాకాపడుతూ రాయలేను అని నిక్కచ్చితమైన వ్యక్తిత్వంతో గట్టిగా అనేశారట. అది సీతారాం గారంటే. ఇంత పొగరు మంచిది కాదు అని హితవు చెప్తే తిరిగి చూడకుండా వచ్చేశారట సీతారామ శాస్త్రి గారు. సరే, దారిలో వారికి ఒక ఆలోచన వచ్చింది, వ్యక్తిని పొగడను పుని శంకరాభరణం సినిమా ఆ వ్యక్తి శాస్త్రీయ సంగీతపు ఔన్నత్యాన్ని, ఒక స్త్రీకి అమలినమైన సహాయం అందించిన ఆ వ్యక్తి జీవితాన్ని తెరపై ప్రేక్షకులు మెచ్చేటట్టు తీశాడే, దానికి అభినందనలు అందిస్తాను అని గంగావతరణం భగీరథ ప్రయత్నాన్ని రాశాడు. ఒక్క 4 లైన్లు చెప్పనా? నాగలోకమది నీ పుట్టిన ఇల్లు, నాగభూషణుడు చేపట్టినవాడు, లోకపావని మందాకిని రసవాహిని స్వాగతం, జీవన సుధ నీ స్వాగతం. ఇలా సాగిన ఆ గీతం ఎంతకీ మన వింటుంటే మన మనసు ఎంత హాయిగా ఉంది. మరి ఇంతకీ ఈ పాట విశ్వనాథ్ గారు విన్నారా? ఏమో, తొలి 4 లైన్లు విన్న నాకైతే ఏదో లోకానికి వెళ్ళిపోయినట్టే ఉందే.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం సీతారామ శాస్త్రి గారి గురించి. మరి ఆ రోజు విశ్వనాథ్ గారి కోసం రాసిన గంగావతరణం కవిత సమయం లేకపోవడం వల్ల సభలో ఆ పాట వినిపించలేకపోయారు శాస్త్రి గారు. అందరూ నిరుత్సాహపడ్డారు సీతారామ శాస్త్రి గారు తప్ప. ఇక్కడ ఒక గమ్మత్తు చెప్పన, వినాల్సిన వారు వినలేదు కానీ ఆల్ ఇండియా రేడియోలో, సభల్లో, సదస్సుల్లో, శివాలయాల్లో పాట ఎంతగా మారుమోగిపోయిందంటే 4 సంవత్సరాల తర్వాత జననీ జన్మభూమిశ్చ షూటింగ్ సమయంలో వినాల్సిన ఆ విశ్వనాథుడే విన్నాడు. కానీ తన కోసమే రాశారు అన్న విషయం మాత్రం అప్పటికి తెలియదట. ఆ పాట ఎంతగా విశ్వనాథ్ గారిని కదిలించిందంటే, జననీ జన్మభూమిశ్చ చిత్రంలో ఆ పాట వేసుకోవడానికి స్వదస్తూరితో అంటే వారే స్వయంగా రాసి అనుమతి కోరుతూ సీతారాం గారికి ఉత్తరం రాసేంత అంతగా కదిలిపోయారు కె విశ్వనాథ్ గారు. అందుకే సినిమా టైటిల్స్ కనుక మీరు గమనిస్తే CH సీతారామ శాస్త్రి అని బ్రాకెట్లో భరణి అని చెప్పి అసలు పేరుతో పాటు కలం పేరు కూడా రెండు కలిపి వేశారు. మరి తొలి తెలుగు సినిమా కోసం పాట ఎప్పుడు రాశారో తెలుసా? సినిమా మొదలవ్వకముందే, నేను మీకు ఈ సిచ్యువేషన్ చెప్తున్న 2 సంవత్సరాల క్రితమే పాట సిద్ధమైంది అన్న విషయం మీ అందరికీ తెలుసా? అంటే సినిమా పాట రాసే ఉద్దేశమే లేదా? లేదు, కేవలం రసానందం కోసం, తన కోసం తాను రాసుకున్నది ఆ పాట. ఆ పాట మన నోట పలికే రోజు ఎప్పుడొచ్చింది, దాని గురించి మాట్లాడుకుందాం. ఈ లోపల చంద్రకళ గారు దీకుండ నుంచి ఒక చక్కటి కవిత రాసి పంపించారు, వీలునంత చదివేస్తాను. విలువైన భావనలు కూర్చావు, విలువలకు కట్టుబడినావు, అక్షర సిరివెన్నెల పంచావు, తెలుగు భాష సిరిని చాటావు. అద్భుతంగా ఉంది, చాలా ధన్యవాదాలు. నిజంగా మనందరం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనల్లో ఈరోజు తడిసిపోతున్నాము.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సిరివెన్నెల పాట మన మనసులో మాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పుట్టినరోజుని వివిధ భారతి వేదికగా జరుపుకుంటున్నాం ప్రత్యేక కార్యక్రమంగా. 1985 జనవరి విశ్వనాథ్ గారు తీరిక లేకుండా ఒక పక్కన స్వాతిముత్యం, మరో పక్కన ఒక కొత్త కథతో కుస్తీలు పడుతున్నారు. కొత్త కథ, కథానాయకుడు సంగీత కళాకారుడు చూపులేనివాడు, నాయిక మూగ చిత్రకారిణి, విశృంఖలంగా జీవితాన్ని గడుపుతున్న మరొక యువతి. కాని తెలియకుండా మట్టిలో మాణిక్యంలాంటి నాయకుడిని సంగీత గగనతలంలో స్వరభాస్కరుడిని చేస్తుంది. ఇటువంటి కథకు పాటలు అత్యంత లోతుగా, అందంగా, ఆర్ద్రంగా, అద్భుతంగా, కొత్తదనంతో కావాలి అంటే నిరంతరం తనతోటి ఉండే గేయరచేత కావాలి అని అనుకున్నారు విశ్వనాథ్ గారు. సీతారామ శాస్త్రి గారికి పిలుపందింది, మీరు రాసిన పాటలు రికార్డ్ చేసి తీసుకురండి అని. వెళ్లారు, కానీ అందించింది మాత్రం వేరెవరికో. ఎందుకంటే విశ్వనాథ్ గారికి అనుకోకుండా ఇంకొక పని కలిగి వెళ్ళిపోయారు. ఇది రెండవసారి వారిని కలవకుండా సీతారామ శాస్త్రి తిరిగి వచ్చేశారు అనకాపల్లి. ఎంఏ ఇంగ్లీష్ ఫైనల్ పరీక్షలు, మళ్లీ ఫోన్ చేస్తే పరీక్షలని పక్కకి నెట్టి ఆత్మతృప్తిని వెతుక్కుంటూ బయలుదేరారట మన సీతారాముడు. పాట నచ్చకపోతే మా అజ్ఞానం అనుకోండి అన్న నిగర్వి విశ్వనాథ్ గారికి నమస్కరించి వారు చెప్పిన విశేషాలు అన్నీ అర్థం చేసుకుని మీరు స్వేచ్ఛగా రాయండి అంటే విహంగంలా ఆకాశంలో ఎగిరిన మనస్సుని పెన్ను

లోకి ప్రేరేపించి 15 రోజులు ప్రసవ వేదన పడ్డాక వచ్చిన పాటే ఈ పాట. సిరివెన్నెల సినిమా పేరే చివరి వరకు ఇంటి పేరుగా నిలిచిన ఆణిముత్యం, మేలిముత్యం, సీతారామ శాస్త్రీయం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సిరివెన్నెల పాట మన మనసులో మాట ప్రత్యేక కార్యక్రమంలో మనం గుర్తు చేసుకుంటున్నాం సీతారామ శాస్త్రి గారి రచనల్ని, వారు పడిన ఆవేదనని, ప్రసవ వేదనని ఒక్కొక్క పాట మనకు అందించడానికి. మరి సిరివెన్నెల సినిమా పాటలు ఎంత పేరు తెచ్చాయో అంతే బాధ్యతను కూడా నేర్పాయి. ఎక్కడ విన్నా ఈ పాటలే. ముఖ్యంగా శివుడిని నిందాస్తుతి చేసే ఆది భిక్షువు వాడిని ఏది కోరేది, పండిత పామరులందరినీ రంజింపచేసింది. కానీ ఆరోజే శాస్త్రి గారు అనుకున్నారట, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా అన్న వెక్కిరింపుల సినిమా పాటల్లో సాహిత్యమా అని.

నా భావనను నా రచన చెరిపేయాలి. నా పాట మన్నన పొందేలా ఉండాలి. నా పాటకు గౌరవం ఉండాలి అని చెప్పి ఎంత గట్టిగా అనుకున్నారంటే చివరి వరకు కూడా అదే సాగింది కదా. నేటికి కూడా వారి పాటంటే అదే గౌరవం మనందరికీ. మరి సిరి వెన్నెల అంటే శోభాయకరమైన, లక్ష్మీప్రదమైన, మంగళకరమైన వెన్నెల అని అర్థం. సినిమాలో మీ పేరు సిరివెన్నెల సీతారామశాస్త్రే అని వేస్తాను, దాని తర్వాత మీ అదృష్టం. ఇది మీకు శుభప్రదం. ఈ మాటలు అన్నవి స్వయాన విశ్వనాథ్ గారు. మరి రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు మనందరికీ అందరికీ తెలుసు. ఇప్పటికీ చాలామంది రచయిత సిరివెన్నెల అంటేనే టక్కున గుర్తుపెట్టేస్తారు. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఏకైక రచయిత కూడా సీతారామశాస్త్రి గారే. మరి సిరివెన్నెల సినిమా తర్వాత వారు అనుకున్న మరొక మాట, అలంకారం అంటే తయారవ్వడం కాదు, తెలుగు వ్యాకరణంలో పాటకైనా పద్యానికైనా అందాన్ని చేకూర్చే ఆభరణాలు అని తన పాటలలో తెలుగుతనాన్ని, తెలుగు భాషని తిరిగి మనకు పరిచయం చేసిన సీతారామశాస్త్రి గారికి తెలుగువారం మాత్రమే కాదు, తెలుగు భాష కూడా రుణపడి ఉండదు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సిరివెన్నెల పాట.

సీతారామశాస్త్రి పుట్టినరోజు వేడుక భావయుక్తంగా రాగరంజితంగా ఆత్మతృప్తినిస్తూ సాగిందని ఆశిస్తూ ఈ సీతారామశాస్త్రీయం వివిధ భారతీ శ్రోతలందరికోసం అంటోంది మీ రేడియో సఖి అనుపమా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు సిరివెనెల సీతారామశాస్త్రి గారి జన్మదినం కాబట్టి ఈరోజు కార్యక్రమంలోని అన్ని పాటలు వారు రచించినవే వినొచ్చు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలేగా వింటారు.

0: తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపు నకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 6 నిమిషాలు. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, మీ రేడియో సఖి అనుపమతో. మరి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు, వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తోంది ఆకాశవాణి వివిధ భారతి. అలాగే తొలిపాట సిరివెన్నెల గారి కలం నుంచి వారు నటించిన సినిమాలోని అరవింద సమేత సినిమాలోని ఒక పాట కూడా వినేద్దాం. మరి చైతన్య స్ఫూర్తిలో ఏం మాట్లాడుతున్నాము ఏంటి అని చెప్పి ప్రతిరోజు మీ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా. ఎండలేమో మండిపోతున్నాయి, దాహంతో గొంతు ఎండికిపోతుంది. పని మీద బయటికైతే వెళ్తున్నాము, కానీ అక్కడ దొరికే నీరు స్వచ్ఛమైందేనా? ఆరోగ్యానికేం కాదు కదా. ఇది మనందరికీ వచ్చే మొదటి సందేహం. అన్ని చోట్ల మినరల్ వాటర్ అందుబాటులో కూడా ఉండదు. అలాగే మీరు ఇంటి నుంచి ఒక్కొక్కసారి నీళ్లు కూడా మర్చిపోవచ్చు. కానీ మీరు తాగే నీరు స్వచ్ఛమైనదే అని మీర్జాపూర్కి చెందిన ఘన్శ్యాం మౌర్య భరోసా ఇస్తున్నారు ఆ ప్రాంత వాసులకి. ఇంతకీ ఎవరి ఘన్శ్యాం, ఏంటా కథ, మాట్లాడుకుందాం ఈ పాట విన్నాక.

0: आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు నేను మీ అందరికీ ఘన్శ్యామ్ మౌర్య, మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఇంతకీ ఎవరి ఘన్శ్యామ్ మౌర్య? మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకునేంత గొప్ప పని ఏం చేశాడు? మీకు విషయం తెలుసా? ఈయన ఒక రోజు కూలి. కాయకష్టం చేసుకుంటే కానీ కడుపు నిండదు. మరి ఇందాక తాగే నీరు, స్వచ్ఛత అని ఏదో చెప్పానంటారా? ఒకసారి ఏం జరిగిందంటే, ఘన్శ్యామ్ గారి తల్లి దాహంతో అందుబాటులో ఉన్న నీళ్లు తాగి అస్వస్థురాలై చనిపోయారు. కారణం కలుషిత నీరు అని తెలిసి ఘన్శ్యామ్ మౌర్య గుండె ఆగినంత పనైంది. అయ్యో అని ఏడవని క్షణం లేదు. కానీ ఆ రోజే అనుకున్నాడట, మా అమ్మలాగా ఎవ్వరూ కలుషితమైన నీరు తాగి చనిపోకూడదు. కానీ ఒక రోజు కూలి, అంతగా సంపాదన కూడా లేదు. ఏం చేస్తాడు, ఏం చేసి ఉంటాడు? మాట్లాడుకుందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: చైతన్య స్ఫూర్తిలో మనం యూపీ ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్కి చెందిన ఘన్శ్యామ్ మౌర్య గురించి మాట్లాడుకుంటున్నాం. మరి వీరు ఒక రోజు కూలి. వీరి తల్లి స్వచ్ఛమైన నీరు దొరకక, అంటే పొల్యూటెడ్ వాటర్ తాగి చనిపోయారు. మరి వీరు అనుకున్నారు, ఈ ఘన్శ్యామ్ గారు అనుకున్నారు, ఎవరికి ఇలాంటి బాధ రాకూడదు అని చెప్పి తను పనిచేసే యజమాని దగ్గరికి వెళ్ళి 500 రూపాయల అప్పు తీసుకుని ఒక పెద్ద కుండ కొన్నాడు. ఒక తోపుడు బండిని అద్దెకు తీసుకుని ప్రతిరోజు పరిశుభ్రమైన తాగునీరు ఆ కుండలో నింపి మీర్జాపూర్లో ఉన్న కూలీలకు అందజేయడం మొదలుపెట్టాడు. ఇదంతా ఎప్పుడు, తను ఉదయం పనికి వెళ్లకముందు అటు తర్వాత ఇంటికి వెళ్లే సమయంలోనూ చేసేవాడు. మెల్లిగా ఒక్క కుండ స్థానంలో మరొక కుండ, అలా సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాడు. మరి దాని తర్వాత ఏం చేశాడు, ఏం జరిగింది మాట్లాడుకుందాం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: చైతన్య స్ఫూర్తిలో మనం ఒక రోజువారీ కూలి ఘన్శ్యామ్ మాథుర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఘన్శ్యామ్ మౌర్య గారు ఏం చేశారో తెలుసా? యూపీ మీర్జాపూర్లోని కూలీలందరికీ స్వచ్ఛమైన నీరు అందించడం మొదలుపెట్టారు. 52 సంవత్సరాల ఘన్శ్యామ్ మౌర్య మీర్జాపూర్లో దాదాపు దూర ప్రాంతాల్లో కూడా, అంటే రోజుకి 100 కిలోమీటర్లు తోపుడు బండి తోసుకుంటూ వెళ్తున్నాడు. హాస్పిటల్స్, బస్టాప్లు, మార్కెట్లు, ఇలా అవసరం అనిపించిన ప్రతి చోట రోజుకి 1000 లీటర్లు తాగే నీరు, అవి కూడా స్వచ్ఛమైనవి అందిస్తున్నాడు. ఈయనని మట్కా మ్యాన్ ఆఫ్ మీర్జాపూర్ అని చెప్పి అందరూ అనడం మొదలుపెట్టారు. మట్కా అంటే కుండ అని మనందరికీ తెలుసు కదా. ఆ కుండలో చల్లటి తాగే నీరు, అది కూడా 45 డిగ్రీల ఎండలో వీరందరికీ అందిస్తున్నాడు. స్వలాభం ఏమీ లేదు, కేవలం అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న కోరిక తప్ప.

చైతన్య స్ఫూర్తిలో ఈరోజు మనం ఘన్శ్యామ్ మౌర్య గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మీర్జాపూర్లో దాదాపు 100 కిలోమీటర్లు తిరుగుతూ అవసరమున్న చోట కుండలలో స్వచ్ఛమైన నీరు అందిస్తున్న ఈయనని నడిచే చలివేంద్రం అందామా, లేకపోతే ఎండాకాలంలో నీరు అందిస్తున్న ప్రాణదాత అందామా? కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు, చెప్పులు, టవల్స్ కూడా ఆ కుండల పక్కన మనందరికీ కనిపిస్తాయి. నాలాంటి వారు ఎందరో సోదర సోదరిమణులు దాహం తీరాక తింటారు. చెప్పులు ఎండలో తెగిపోతే అవసరానికి పనికి వస్తాయని నవ్వేస్తున్న ఈ మహర్షికి సమాజానికి తన వంతుగా చేస్తున్న సేవకు నమస్కారం అంటోంది వివిధ భారతి. పెద్ద జీతం లేదు, కానీ పెద్ద మనసు ఉన్న ఘన్శ్యామ్ మౌర్య చేస్తున్న పని నిజంగా అభినందనీయం. మనకున్న పరిధిలో మనందరం ఇంటి ముందర ఒక కుండ పెట్టి నీళ్లు అందిద్దామా? ఇప్పటికే కనుక మీరు చేస్తుంటే మీ అందరికీ కూడా అభినందనలు. ఘన్శ్యామ్ మౌర్య కథ ఒక్కరినైనా కదిలించి వారికున్న ప్రాంతంలో ఇలాగే దాహం కనుక తీరిస్తే అంతకంటే కావాల్సిందే ఉంది చెప్పండి.

వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన, సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి ఆంటోనియో తాజానీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, అధ్యక్షుడు సెర్గియో మత్తారెల్లాతో చర్చలు జరుపుతారు. భారత్ ఇటలీ మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-2029 ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. భారత్ ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2024 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. ఈరోజు ఇటలీ ప్రధానమంత్రితో జరగబోయే సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలియజేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు భారత్ ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రోమ్లో ల్యాండ్ అయిన తర్వాత తనకు ప్రధానమంత్రి మెలోనీని రాత్రి భోజనం సందర్భంగా కలిసే అవకాశం లభించిందని, ఆ తర్వాత తామిద్దరం కలిసి ప్రసిద్ధ కొలోసియంను సందర్శించామని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు మోదీ తెలియజేశారు. భారత్ ఇటలీ మైత్రిని మరింతగా పెంపొందించేందుకు ఈరోజు జరిపే చర్చలు మరింతగా దోహదపడతాయని చెప్పారు. నిన్న సాయంత్రం రోమ్లో తనకు ఘన స్వాగతం పలికినందుకు ఇటలీలోని భారతీయ సమాజానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశం పట్ల వారికున్న లోతైన అభిమానం, భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంలో వారి నిబద్ధత నిజంగా ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు దేశం గర్వించేలా చేస్తూనే ఉన్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో కొనియాడారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. మార్కో రూబియో భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలియజేశారు. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి భారతదేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి రూబియో హాజరవుతారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించడానికి మన దేశం సిద్దమవుతోంది. ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ధర్మబద్దమైన ప్రవర్తన అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రం కాకుండా సమగ్ర సమాజాన్ని ప్రకాశింపచేసే దీపం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకుని ఈనాడు దేశ ప్రజలందరూ సంపూర్ణమైన నిగ్రహం, సామర్థ్యం, కర్తవ్య దీక్షతో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని అన్నారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే నిర్ణయం ఒకరి వ్యక్తిగత అభిప్రాయం లేదా తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడి ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. నడవడికకు సరైన దిశానిర్దేశాన్ని, క్రమశిక్షణను అందించే శాస్త్రాల్లో పొందుపరిచిన సుప్రసిద్ధ ప్రమాణాల ఆధారంగానే వ్యక్తి నిర్ణయాలు ఉండాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయా ప్రమాణాల వ్యవస్థకు అనుగుణంగానే నడుచుకోవాలని, అప్పుడే వారి ప్రవర్తన సమతూకంతో కూడుకుని ప్రామాణికంగా, అర్థవంతంగా మారుతుందని ప్రధానమంత్రి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ

0: విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మైనారిటీలకు భారతదేశం అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట మైనారిటీ కమిషనర్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పువాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను మనం తరచుగా చూస్తుంటామని రిజిజు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారత్ను తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూస్తున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడంలో రాష్ట మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు రిజిజు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూబాక్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సాంకేతిక సహకారం పట్ల ఉమ్మడి నిబద్దతతో భారత్ సౌత్ కొరియా రక్షణ పరిశ్రమ వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. రక్షణ సైబర్ సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం, సౌత్ కొరియా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, తమ మధ్య సమావేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవల విస్తరణ, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల గురించి మన దేశానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా ప్రసంగిస్తూ, ప్రభుత్వం మొత్తం, సమాజం యావత్తు అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల కవరేజ్ దిశగా భారతదేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా వివరించారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: లక్ష 85,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నడ్డా తెలియజేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, నైరుతి బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలు, యానాం, మరఠ్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. చైనాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీని కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమ్మిళితంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:40 మరికొన్ని క్షణాల్లో ఈట్ ఫిట్ కార్యక్రమం వింటారు.
3: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన నాలుగు

0: 44 రోజుల డిపాజిట్ పథకం
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40 దాటి 50 సెకండ్లు. మీరు వింటున్నారు ఈట్ ఫిట్. స్వాగతం సుస్వాగతం అంటోంది రేడియో సఖి అనుపమ. హలో, ఎండాకాలంలో ఫిట్నెస్ ఏంటండి, బేజారైపోతుంటే అని చెప్పి మనందరం అనుకోకుండా ప్రతిరోజు మా ఈ షో వింటూ స్పందిస్తున్న మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. మరి మీ ఫిట్నెస్ టిప్స్ కూడా మాతో పంచుకోవచ్చు. మా ఫోన్ నంబర్ మీకు తెలుసు కదా, 0402324 0852, 0402324 0852. ఇది మా నంబర్. ఒక మంచి పాట వినిద్దాం, దాని తర్వాత నాకు తెలిసిన కొన్ని ఫిట్నెస్ టిప్స్ మీతో పంచుకుంటాను.

ఈట్ ఫిట్ కార్యక్రమానికి మళ్ళీ మరొకసారి మీ అందరికీ స్వాగతం. ఎందుకంటే ఎండాకాలం అలసిపోయాము, ఇప్పుడు ఫిట్నెస్ టిప్స్ ఏంటి అని చెప్పి మీరు ఏ రోజు అనుకోకుండా ప్రతిరోజు హుషారుగా ఈ షోలో పాల్గొంటున్నందుకు మరోసారి థ్యాంక్స్. మరి మనం ప్రతిరోజు తినే భోజనమే కానీ మన ఆరోగ్యానికి మేలు చేసేవి తింటే ఫిట్నెస్ మన సొంతమవుతుంది. ఎండ కాబట్టి కూల్ డ్రింక్స్ తాగేద్దామని చెప్పి అందరికీ అనిపిస్తుంది కదా, కానీ నో, వద్దు అని అంటాను. పోషకాలు మెండుగా ఉన్న కొబ్బరి నీళ్లకే నా ఓటు. ఎండ నుంచి శరీరాన్ని చల్లబరచడమే కాదు, వెంటనే మనకు శక్తినిచ్చే అమృతం కొబ్బరి బొండం. మరి కొబ్బరి బొండం నీళ్లు తాగితే అంత తీయగా ఉండవు కదా. కూల్ డ్రింక్ అయితే హాయిగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ అందులో ఉన్న ఎన్నో అంటే షుగర్స్ అలాంటివన్నీ మనకి స్పైక్ అయ్యి మన ఆరోగ్యానికి హాని చేస్తాయి, కానీ మేలు మాత్రం చేయవు.

ఈట్ ఫీట్ కార్యక్రమంలో మన శ్రోతలందరూ కూడా మెసేజెస్ పంపిస్తున్నారు. గోనె రవి వరంగల్ కరీమాబాద్ నుంచి ఏం పంపించారంటే, నాకు కాయకష్టం చేయడం ఇష్టం, నా పనిలోనే నాకు ఎక్సైజ్ ఉంది కాబట్టి అనారోగ్యం ధరికి రాకుండా ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇలానే మీరెప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పని చేస్తూ ప్రతిరోజు మనం శారీరకంగా ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి, అవునా? ఈరోజు ఎండాకాలంలో మనం తినాల్సినవి తాగాల్సినవి మాట్లాడుకుందాం. చెరుకు రసం ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, కానీ ఎలా, బరువు పెరిగిపోతాం కదా అని అంటారా? మోతాదులో తాగండి, ఐస్ వేసుకోకండి. ఎందుకు చల్లగా తాగాలంటే మీరు ఇంతక కూల్ డ్రింక్స్ తాగద్దన్నారు, ఇప్పుడు ఐస్ కూడా వేసుకోవద్దంటే ఎలా అండి అంటారా? ఇంటికి తెచ్చుకొని మీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి. బయట దొరికే ఐస్ స్వచ్ఛమైన నీటితో చేసిందో లేదో అని మనందరికీ అపనమ్మకాలు ఉన్నాయి కాబట్టి, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మనకు కావలసినవి నచ్చినవి కూడా ఎండాకాలంలో తింటూ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన ఫిట్నెస్ని కూడా కాపాడుకోవచ్చు.

0: ఐదున్నర దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఈరోజు ప్రపంచ తేనెటీగల దినోత్సవం. వావ్, అలాంటిది కూడా ఒక రోజు ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకంటే ప్రకృతిలో మనతో పాటు ప్రయాణిస్తున్న తేనెటీగలు, తేనె లేని జీవితం ఊహించుకోండి, ఫిట్నెస్కి అది ఎంత అవసరమో. సో వాటిని పరిరక్షించడానికి, అలాగే వాటికి అంటే మనము నేచర్లో వాటికి ఒక ప్లేస్ ఉంచడానికి ఈ రోజుని మనం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. ఇక రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి ఏం పంపించారో తెలుసా? ఎండాకాలంలో ఫిట్నెస్ కోసం పొద్దున్నే అంటే సూర్యోదయం ముందరే లేచి యోగా చేసి హనీ లెమన్ వాటర్ తీసుకోవాలి. చూసారా, హనీ లేకుండా చాలామందికి తెల్లవారదు. తెల్లవారగానే వేడి నీళ్ళలో చాలామంది తేనె కలుపుకొని తాగుతారు. ఇది నిజానికి ఫిట్నెస్కి చాలా ఉపయోగపడుతుంది కూడా. అలాగే మధ్యాహ్నం భోజనంలో మజ్జిగ ఉండాలని రాశారు. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, కొబ్బరి నీళ్లు తాగాలి. చాలా మంచి మంచి సూచనలు చేశారు, చాలా థ్యాంక్ యూ. మరి తాటి ముంజలు మనం మర్చిపోతే ఎలా? ఎండా ఎండాకాలంలో విరివిగా దొరుకుతాయి, జీరో ఫ్యాట్. ఎండాకాలంలో ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. అసలు ఈ తాటి ముంజలు తినడం వల్ల చలువను అందించి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ముంజలతో ఒక వెరైటీ చెప్పనా? చాలా క్విక్ రెసిపీ. మామిడి పళ్ళు రసాలుంటాయి కదా, రసం తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి. అందులో పొట్టు తీసిన ముంజలు వేయండి. ఇవి మునిగేంతగా ఉండాలన్నమాట రసం. సో ఈ ముంజలు మునిగేంతగా మామిడి పండు రసం వేశాక ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఎప్పుడన్నా ట్రై చేయండి, చల్లగా అయ్యాక తిని చూడండి. కడుపు కూడా నిండుతుంది, అలాగే ఎంతో చలవ కూడా చేస్తుంది. విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి మామిడి పండు రసంలో, అలాగే తాటి ముంజల్లో కూడా. రెండు కలిపి తింటే బరువు సంగతి ఏంటి, వేయింగ్ మెషిన్ మనల్ని చూసి వెక్కిరించేస్తుంది అని చెప్పి అనుకోకండి. ఒక్కసారి మితంగా ఒక ముంజలు కొంచెం ఒక చిన్న బౌల్లో రసంలో ట్రై చేసి చూడండి. వెరైటీగా కూడా ఉంటుంది, బోలెడని పోషకాలు కూడా మీ సొంతం.

బీట్ కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో టైం అయితే 1:03. మరి మన శ్రోతలు చాలా చక్కగా స్పందిస్తున్నారు. ఈ తాటి ముంజలు మామిడి పండు రసం చాలా బాగుంది, నేను ఇప్పుడే వెళ్ళి సాయంత్రం ముంజలు కొనుక్కుంటాను అని చెప్పి కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి మెసేజ్ చేశారు. అలాగే సయ్యద్ హైదర్బాయ్ అమీర్పేట నుంచి ఏం పంపించారంటే ఒక టిప్ పంపించారు, రాగి జావా ఆమ్చూరు పచ్చడి ఇది తప్పకుండా తీసుకోండి బాగుంటుందని. అలాగే రాము బల్కంపేట నుంచి పంపించారు, సమ్మర్లో సబ్జా రాగి జావా చాలా చల్లదనాన్ని ఇస్తుంది, ఇది కూడా ట్రై చేయొచ్చు, ఫిట్గా ఉండొచ్చు అని. అండ్ ఇంకొకటి మనందరికీ తెలిసిందే, నిమ్మరసం తేనెతో తాగినా మంచిదే, లేదా మామూలుగా తీసుకున్నా కూడా డీటాక్స్గా పనిచేస్తుంది. మరి దీంట్లో ఇంకొక వెరైటీ డీటాక్స్ వాటర్ చెప్పిన మీ అందరికీ, ఒక 1/2 లీటర్ నీళ్లు తీసుకుని దాంట్లో కొన్ని కీరా ముక్కలు, పుదీనా ఆకులు, నిమ్మకాయ చెక్కలు ఒక గిన్నెలో నీళ్లలో పోసేసి అది ఒక 1/2 గంట అయ్యాక వడకట్టి అంటే ఫిల్టర్ చేసి తాగండి. దీంతో డీటాక్స్ అవ్వడమే కాదు, వడదెబ్బ తగలకుండా ఎండ దెబ్బ తగలకుండా కూడా మిమ్మల్ని కాపాడుతుందన్నమాట. ట్రై చేయండి.

జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి ఒక టిప్ పంపించారు, ఏంటంటే వీలున్నంతగా కూజాలో నీళ్లు తాగండి, ఫ్రిడ్జ్లో వాటర్ తాగకండి అని. మరి వీటన్నిటితో పాటు సమయానికి తినడం, తగినంత వ్యాయామం, కనీసం రోజుకి అరగంట చేస్తే కంటి నిండా నిద్ర, ఇలాంటివి ఆరోగ్యశ్రీ మీ అందరి సొంతమవుతుంది ఇలాంటివి కనుక మనం పాటిస్తే. ఇలాగే వేపుళ్ళకు అంటే ఫ్రైడ్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. ఉడకబెట్టిన కూరలు, ఆకుకూరలు తినండి. తగినంత నీళ్లు తాగండి. పచ్చి మామిడికాయ షర్బత్ చేసుకోండి. ఎలా చేస్తారో తెలుసా? నాకు తెలిసిన ఒక చిన్న విధానం చెప్పేస్తాను. ఒక పచ్చి మామిడికాయని కుక్కర్లో 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేయండి. చల్లారాక గుజ్జుతో పంచదార, దీంట్లో కొన్ని సబ్జా గింజలు, నీళ్లు, ఒక చుక్క వెనిలా ఎసెన్స్ వేసుకొని షర్బత్ లాగా చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి. ఇన్ని రకాలు మన ఇంట్లోనే తయారు చేసుకొని తింటూ తాగుతూ ఫిట్గా ఉండే మార్గాలున్నాయి. కావాల్సిందల్లా ఆరోగ్యంగా ఉండాలి అన్న మన దృఢమైన ఆలోచన. మరి ట్రై చేసేద్దామా ఈ ఎండాకాలం?

ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఈరోజు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరగనున్నాయని వెల్లడించింది. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు 50:50 ఖర్చు చేసే ప్రతిపాదన కేంద్రం ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కలిసి హైదరాబాద్ నగర ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించినట్టు జి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం సమర్పించిన 162 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రతిపాదనల డిపిఆర్ అందిన తర్వాత కేంద్రం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటుందని ఖట్టర్ హామీ ఇచ్చినట్టు కిషన్ రెడ్డి వివరించారు. అమృత్ 2.0 పథకం కింద 3975 కోట్ల రూపాయల వ్యయంతో మూసీ నది మురుగునీటి శుద్ది కోసం 39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసిందని, వీటి ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగునీరు శుద్ధవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణాన్ని సందర్శించి భద్రత, పారిశుద్ధ్యంపై సూచనలు చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన స్వచ్చభారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణాభివృద్ది, సర్క్యులర్ ఎకానమీ చర్యలను వివరించారు. కోర్ అర్బన్, పెరీ అర్బన్, రూరల్ అగ్రికల్చరల్ రీజన్ల సమతుల్య అభివృద్ది కోసం ప్రభుత్వం క్యూర్, ప్యూర్, రేర్ విధానాన్ని అనుసరిస్తోందని, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొస్తున్నాయని అన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై సోమాజీగూడలోని ద పార్క్ హోటల్లో రాష్టస్థాయి వర్క్షాప్ ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖ ఈయు సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా ఈయు మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కింద నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ ఈయుల మధ్య వలసలు, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల మెరుగుదల వంటి కీలక అంశాలపై ఈ వర్క్షాప్లో విస్తృతంగా చర్చించనున్నారు. వరంగల్ నగరాభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ మేరకు అభివృద్ది కనిపిస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈరోజు వరంగల్ నగరానికి వచ్చిన కంచి కామకోటి పీఠం జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్య ఆసుపత్రిలో అంతర్గత సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటి ఆసుపత్రి అభివృద్దిపై కమిటీతో సమీక్షలో పాల్గొంటున్నారు. జనగణనలో కుల గణన చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పును టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, ఆర్థిక అసమానతల తొలగింపుకు కుల గణన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో విజయవంతంగా ముగిసిన కుల సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాష్ట ప్రభుత్వం అనుసరించిన ఈ శాస్త్రీయ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన తక్షణమే నిర్వహించాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మంచిర్యాల జిల్లా రాపనపల్లి అంతర్రాష్ట చెక్పోస్టు వద్ద భారీగా నకిలీ వరి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. మహారాష్ట నుంచి తెలంగాణలోకి అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల నకిలీ విత్తనాలను లారీలో తరలిస్తుండగా తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన విత్తనాల విలువ సుమారు 21

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరొక 50% ఖర్చు చేసే ప్రతిపాదన కేంద్రం ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో

0: 1,49,000 రూపాయలుంటుందని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని వెంగళరావు నగర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రాంగణంలో ఈ నెల 22-23 తేదీల్లో 1:3 చొప్పున అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్కు హాజరు కాలేనివారు ఈ నెల 25వ తేదీన వచ్చి సర్టిఫికెట్లు అందజేయవచ్చని బోర్డు తెలిపింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల జాబితాను విడుదల చేస్తామని బోర్డు పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం జేహెచ్ఎంసీకి చెందిన 9 కొత్త పౌర సేవలను మీసేవ, వాట్సాప్, చాట్బాట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఆస్తిపన్ను, జనన మరణ ధృవీకరణల సవరణలు, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ వంటి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా పౌరులు నేరుగా వాట్సాప్ ద్వారానే పొందవచ్చని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం తెలిపింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2కి సెట్ బి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని మెడికల్ దుకాణాలు మూతబడ్డాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లోని ఫార్మసీలను 24 గంటల పాటు తెరిచి ఉంచాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. అపోలో, మెడ్ప్లస్ వంటి కార్పొరేట్ స్టోర్లను తమ సేవలు అందుబాటులో ఉంచాలని డీసీఏ డీజీ సూచించారు. అత్యవసర ఔషధాల కోసం 1800-599-6969 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని తెలిపారు. తెలంగాణలో భానుడి ఉగ్ర రూపంతో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు, రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరగనున్నాయి. మరోవైపు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండగా భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్నగర్ వంటి మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50% ఖర్చు చేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్దంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 జాతీయ సమీక్షా సమావేశంలో తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అభివృద్ది చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఈ ఫార్మసీల అమ్మకాలకు వ్యతిరేకంగా ఫార్మసీ వ్యాపార సంఘాల పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో ఔషధ దుకాణాల బంద్ కొనసాగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20 షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నిజంగానే కదా, షో టైం అనగానే అందరిలో ఉత్సాహం, ఉల్లాసం, అలాగే ఒక యాంగ్జైటీ. నేను పంపించిన ప్రశ్నకి జవాబు రైట్ గా ఉందా లేదా, చదువుతారా లేదా, ఇలా ప్రతిరోజు మీ అందరూ పంపించే స్పందనలతో ఈ కార్యక్రమం అవుతుంది సూపర్ హిట్. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? 0402324082, 0402324082, 0402324082, ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఈరోజు షో టైంలో నేను అడగబోయే ప్రశ్న ఏంటి అని చెప్పి మీ అందరూ ఎదురు

చూస్తున్నారు కదా. సో ఫస్ట్ క్వశ్చన్, జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కదా, వారికి సంబంధించిన ఒక చిన్న ఈజీ క్వశ్చన్. జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేసిన చిత్రం పేరేంటి? జూనియర్ ఎన్టీఆర్ నటించిన డబుల్ యాక్షన్ చేసిన చిత్రం పేరేంటి? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ పంపించండి.

షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, జూనియర్ ఎన్టీఆర్ డబల్ యాక్షన్ చేసిన సినిమా పేరేంటి అని. నిజానికి ఇక్కడ రెండు సినిమాలు ఉన్నాయి. సో రెండు సినిమాలలో ఏ పేరు పంపించినా వాళ్ళందరూ సరైన జవాబులు పంపించినట్టే. అదుర్స్తో పాటు ఆంధ్రా వాళ్ళలో కూడా వారు డబల్ యాక్షన్ చేశారు. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? మియాపూర్ నుంచి భాను, దేవరకొండ నుంచి గోపి, సుచిత్ర నుంచి సతీష్, సూర్యారం నుంచి బ్రూస్లీ, అంకుషాపుర నుంచి సుదర్శన్, కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, సికింద్రాబాద్ నుంచి రమణి, పార్వతీపూర్ నుంచి కృష్ణవేణి, ఓల్డ్ ఆల్వాల్ నుంచి అనురాధ, గజ్వేల్ నుంచి వెంకటేష్, అలాగే శివలత, హకీంపేట్ నుంచి ఇంకా భూదన్ పూజంపల్లి నుంచి భోగమార్కండేయ, అనిత, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. రాకేష్ ఫరీద్ నందిపేట్ నుంచి కూడా సరైన జవాబు పంపించారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి నుంచి మరి స్టూడియో క్లాక్ లో టైం అయితే పరిగెత్తేస్తుంది. 1 గంట దాటి 32 నిమిషాలు 1:32. షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలో తెలుసా? మేము అడిగిన ప్రశ్నలకి జవాబులు పంపించేయాలి 0402324052, 0402324082, ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఎత్తైన వ్యక్తి పేరేంటి? టాలెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎత్తైన వ్యక్తి పేరు ఏంటి? మేల్ పర్సన్. ఓకే, ఒక టాలెస్ట్ మ్యాన్ మన ప్రపంచంలో ఒకరున్నారు, వారి పేరు తెలిస్తే జవాబు పంపించేయండి 0402324082, ఇది మా వాట్సాప్ నంబర్.

షో టైంలో మరి నేను ఇందాక అడిగాను, ప్రపంచంలోనే ఎత్తైన వ్యక్తి పేరేంటి, టాలెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటే జవాబేంటో తెలుసా? టర్కీకి చెందిన సుల్తాన్ కోజిన్. వీరు 8 feet 2.8 inches పొడుగున్నారు, అంటే 8 feet పొడుగున్నారు. అమ్మ బాబోయ్, అసలు 8 feet అంటే ఇమాజిన్ చేయలేం కదా. మరి చాలా మంది శ్రోతలు రైట్ ఆన్సర్స్ పంపించారు. ఎవరెవరు తెలుసా? ఖమ్మం నుంచి కృష్ణకుమారి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి అరుణ్, అలాగే హైదరాబాద్ నుంచి హర్షిణి, నవీపేట నుంచి మనీషా, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పీపీరావు, వీక్లీ బజార్ నుంచి మురహరి, కిస్మత్పూర్ నుంచి సునీత, సుమన్, శిరీష, పెడన నుంచి అప్పలరాజు, వైట్ఫీల్ నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, బెంగళూరు నుంచి వీరు పంపించారు, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, ఇంకా చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ నుంచి అరుణ, రాజేందర్, అలాగే మా పేర్లు కూడా చదవండి ప్లీజ్ అని చెప్పి భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కూడా పంపించారు. వీరు కూడా సరైన జవాబే పంపించారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే కనుక రేడియో సెట్స్ కొత్తగా ఆన్ చేసుకుంటే వివిధ భారతి కుటుంబానికి స్వాగతం చెప్పేస్తున్నాము. మరి షో టైంలో మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము, మీరు పాల్గొనాలంటే జవాబులు పంపించాలంటే 0402324052 0402324082 ఇది మా వాట్సాప్ నంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధంగా ఉన్నారు కదా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది? జవాబు తెలిస్తే 0402324082 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో నేను ఇందాక అడిగాను, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చిందని. శ్రోతలందరూ సరైన జవాబులు పంపించారు. 2019లో వారికి పద్మశ్రీ పురస్కారము కేంద్ర ప్రభుత్వం ఇచ్చి సత్కరించింది. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? కర్నూలు నుంచి బ్రహ్మయ్య, వరంగల్ నుంచి బాలకృష్ణ, సూరారం నుంచి రాణి, సిరిసిల్ల నుంచి శ్రీనివాస్, మేడిపల్లి నుంచి శ్రీతేజ, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, కుబేర్ నుంచి రంజిత్, మ్యాడంపల్లి నుంచి విష్ణు, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, శ్రీకాకుళం నుంచి భాస్కర్రావు, బోడుపల్లి నుంచి శ్రీవర్ణి, శ్రీసాఘ్వి పేర్లు బాగున్నాయి.

పీట్ నుంచి వెంకటేష్, వరంగల్ నుంచి రాంబాబు, చంద్రకళ. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు. అలాగే శ్రోతలందరూ చాలా మంది మెసేజెస్ పంపించారు. థ్యాంక్ యూ. మీరు ఈరోజు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలన్నీ వినిపిస్తున్నారు, మాకెంతో నచ్చాయని. మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశిలిలో మళ్లీ కలుద్దాం.

0: dead at the mission premises in the Kulshi area. Police said the incident occurred yesterday morning. The deceased has been identified as a 35-year-old Narendra, a resident of Haryana in India, who was serving at the mission. The Assistant High Commission of India is in touch with the family to arrange the repatriation of the mortal remains. Chinese President Xi Jinping and Russian President Vladimir Putin held talks in Beijing today, focusing on bilateral relations and key global issues, including Iran, the Ukraine conflict, and the international trade. China's foreign ministry said the talks would deepen the strategic partnership between Beijing and Moscow and enhance coordination through forums such as the United Nations, SCO, and BRICS. Both nations also highlighted the growing cooperation in trade, energy, and security, with bilateral trade surpassing $200 billion. The meeting came shortly after U.S. President Donald Trump visited China for discussions with Xi on regional and global developments. U.S. President Donald Trump will attend the G7 summit in France next month amid growing tensions between Washington and several European allies over the Iran conflict. According to a White House official, the summit to be held from June 15 to 17 in Avion-les-Bains in southeastern France will focus on issues including artificial intelligence, trade, critical minerals, immigration, and global security. In Congo, the death toll due to Ebola outbreak has risen to 136. Health Minister Roger Kamba informed this amid the spread of deadly virus that has gripped the eastern part of the country. According to Congolese health authorities, the country has recorded 543 suspected cases and 32 confirmed infections, while neighboring Uganda has reported 2 confirmed cases. On to sports. In IPL cricket, Kolkata Knight Riders will take on Mumbai Indians at the iconic Eden Gardens in Kolkata. The match will begin at 7:30 p.m. Yesterday, Rajasthan Royals defeated Lucknow Super Giants by 7 wickets in a high-scoring match in Jaipur last night, keeping their playoff hopes alive. Rajasthan Royals overhauled the massive target of 221 runs with 5 balls to spare. Benchmark domestic equity indices were trading marginally lower in the afternoon session. The Sensex dropped 101 points to 75,100, while the Nifty dipped 24 points to 23,594 when reports last came in. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with his Italian counterpart Giorgia Meloni in Rome in a short while from now to boost economic cooperation. Prime Minister Modi and Giorgia Meloni outline roadmap for India-Italy strategic partnership, highlight several economic initiatives in a joint article. DRDO completes trials of drone-launched unmanned precision-guided missile. Defence Minister terms it a strategic milestone. Supreme Court rejects petition challenging centre's decision to undertake caste enumeration. Severe heatwave grips north and central India. Temperature breaches 44-degree mark at several places. And in IPL cricket, hosts Kolkata Knight Riders to take on Mumbai Indians at Eden Gardens. And with that, we end the midday news.
1: Akasavani. వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:15 మరికొన్ని క్షణాల్లో శక్తిశీలి.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:15 శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాము ఆసక్తిగా అందరూ ఎదురుచూస్తున్నారు కదా. సరే, ఒక విషయం చెప్పనా, ప్రతిరోజు మనలో చాలామంది రకరకాల రంగురంగుల పూలతో పూజలు చేస్తూ ఉంటాము. పూజ గదిలో అలంకరణ చూసి మనమే మురిసిపోతాం కూడా. మరి తెల్లారి తాజా పూలతో పూజ చేసే మనమే ఈ వాడిన పూలని తెల్లారితీసి పడేస్తాం. ఈ వాడిన పూలని ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటిది ఎప్పుడన్నా ఆలోచించారా? అదేంటి వాడిపోయిన పూలతో ఏం చేస్తాము పడేస్తాము? కానీ ఇదే ప్రశ్న కాన్పూర్లో ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు అడిగారు. ఈ పూలను బతికిద్దామన్నది వారి ప్రయత్నం. వాడిన పూలని బతికించడమా, అదెలా చెప్తాను కదా.

మరి ఇందాక నేను పరిచే వాక్యాల్లో అన్నాను కదా, పూజ చేసి వాడేసిన పూలని బతికించే ప్రయత్నం చేయడానికి ఇద్దరికి ఆలోచన వచ్చింది, కాన్పూర్కి చెందినవారు అని. ఇంతకీ ఎవరు వాళ్ళో తెలుసా? ఆకృతి, భవ్య, ఇద్దరమ్మాయిలు కాన్పూర్ వాసులే. ప్రతిరోజు కాన్పూర్లో రకరకాల దేవాలయాల్లో వాడి పడేసిన పూలు, కూరగాయల వ్యర్థాలతో నిండిపోతున్న సరస్సులను, నీటి చెలమలను, చెత్తబుట్టలను చూసి చలించిపోయారు ఈ ఇద్దరమ్మాయిలు. ఏం చేస్తే ఈ పూలను తిరిగి వాడచ్చు అన్న దాని మీద చాలా పుస్తకాలు చదివారు, సామాజిక మాధ్యమాల్లో కూడా వెతికారు. తమ సొంత ఆలోచనలు జోడించి సో మచ్ బెటర్, SEW అని అంటారు కదా చాలామంది, అది సో మచ్ బెటర్ ఇని ఒక ఫ్యాషన్ లేబుల్ని తీసుకొచ్చారు. ఇంతకీ ఏం కుట్టాలి? ఎండిపోయిన పూలను కుడుతున్నారా వీళ్ళు? ఏం చేసి ఉంటారు ఆలోచించండి.

0: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission, information technology entry. Last date for submission is 1st June 2026. For more details, visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit Samriddh Bharat.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, నేను మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం కాన్పూర్ కి చెందిన ఆకృతి, భవ్య. వీరిద్దరూ వాడిపోయిన పూలని బతికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాను కదా. ఏం చేశారో తెలుసా? గుళ్లల్లో ఇళ్లల్లో వాడే కిలోల కొద్ది పూలను బట్టలకు సహజమైన డై అంటే రంగులు అద్దడకానికి వాడుతున్నారు. బంతి, గులాబీ, లావెండర్ పూలు, రకరకాల రంగులు చేతితో మెత్తటి రంగుల కలయిక చేసి బట్టలపైన అద్దకానికి వాడుతున్నారు. నమ్మసకేం కావటం లేదు కదా, కానీ చేసి చూపిస్తున్నారు ఈ కాన్పూర్ అమ్మాయిలు ఆకృతి, భవ్య. ఈ రంగులకు అనుగుణంగానే డిజైన్స్ వేసి ఆ రంగులు అద్ది అందమైన సరికొత్త బట్టలు మార్కెట్లో అమ్మేస్తున్నారు. మరి కాస్త మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం కాన్పూర్ కి చెందిన ఆకృతి భవ్య. వీరిద్దరూ వాడిపోయిన పూలని బతికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాను కదా. ఏం చేశారో తెలుసా? గుళ్లల్లో ఇళ్లల్లో వాడే కిలోల కొద్ది పూలను బట్టలకు సహజమైన డై అంటే రంగులు అద్దడకానికి వాడుతున్నారు. బంతి, గులాబీ, లావెండర్ పూలు, రకరకాల రంగులు చేతితో మెత్తటి రంగుల కలయిక చేసి బట్టలపైన అద్దకానికి వాడుతున్నారు. నమ్మశక్యం కావటం లేదు కదా, కానీ చేసి చూపిస్తున్నారు ఈ కాన్పూర్ అమ్మాయిలు ఆకృతి భవ్య. ఈ రంగులకు అనుగుణంగానే డిజైన్స్ వేసి ఆ రంగులు అద్ది అందమైన సరికొత్త బట్టలు మార్కెట్లో అమ్మేస్తున్నారు. మరి కాస్త మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

లావెండర్ పూలు రకరకాల రంగులు చేతితో మెత్తటి రంగుల కలయిక చేసి బట్టలపైన అద్దకానికి వాడుతున్నారు. నమ్మశక్యం కావటం లేదు కదా, కానీ చేసి చూపిస్తున్నారు ఈ కాన్పూర్ అమ్మాయిలు ఆకృతి భవ్య. ఈ రంగులకు అనుగుణంగానే డిజైన్స్ వేసి ఆ రంగులు అద్ది అందమైన సరికొత్త బట్టలు మార్కెట్లో అమ్మేస్తున్నారు. మరి కాస్త మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం కాన్పూర్ కి చెందిన ఆకృతి భవ్యాలు. వీరిద్దరూ వాడిన పూల నుంచి రంగులు తీసి, సహజంగా వచ్చే రంగులు తీసి

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం కాన్పూర్లోని అమ్మాయిలు ఆకృతి భవ్యాలు ఎలా వాడేసిన పూలతోటి కొత్త రంగులు అద్దకం వర్క్ పని మొదలుపెట్టారు అని చెప్పి. అయితే ఈ సో మచ్ బెటర్ లేబుల్ని కాన్పూర్ వాసులు అంత సీరియస్గా తీసుకోలేదు. ఒక్కసారి వేసుకుంటే బాగానే ఉండొచ్చు, కొత్త బట్టలు కదా, దాని తర్వాత ఉతికి ఆరేస్తే మళ్లీ రంగులు ఉంటాయో పోతాయో అని సందేహాన్ని వ్యక్తం చేసేవారు. వ్యాపారం మొదట్లో అసలు ఎవరు కనీసం వాళ్ల షాప్లోకి అడుగు కూడా పెట్టేవాళ్ళు కాదు. అప్పుడేం చేశారు ఆకృతి భవ్యాలు సరికొత్తగా ఆలోచించారు. కస్టమర్స్ కి తాము వేసుకున్న డ్రెస్సులు చూపించారు. ఎంత సహజంగా ఉన్న రంగుల్లో మెరిసిపోతున్న ఆ డ్రెస్సులను చూశాక కాన్పూర్ వాసులందరికీ నమ్మకం కలిగి ఇప్పుడు క్షణం తీరిక లేకుండా ఈ ఇద్దరు అమ్మాయిలు మరికొందరిని కలుపుకొని రోజుకి దాదాపు 300 కేజీల పూల వ్యర్థాలతో రంగులు అద్దీ డిజైన్స్ తయారు చేస్తున్నారు.

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.
1: సలలే

0: ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:49. మరి కాన్పూర్లో ఒక సరికొత్త ప్రయోగం చేసిన ఆకృతి భవ్యాలు వాడి పడేసిన పూల నుంచి వ్యర్థాల నుంచి రంగులని తీసుకొస్తున్నారు. ఆ రంగుల్ని అద్దకంగా వాడుతున్నారు వస్త్రాలపైన. దీనికి తొలిసారిగా వారు చేసినప్పుడు ఎక్కువగా కాన్పూర్ వాసులు స్పందించలేదు. కానీ ఇప్పుడు దేశం మొత్తం మీద ఈ సో మచ్ బెటర్ లేబుల్ని చాలామంది ఆదరిస్తున్నారు. కెమికల్స్ లేని సహజ సిద్ధమైన రంగుల వాడకం, నీటి చెలమలు, సరస్సులు ఇవన్నీ కూడా ఈ వ్యర్థాలు లేకుండా అన్ని శుభ్రంగా ఉంటున్నాయి కాన్పూర్ నగరంలో. ఇదొక సరికొత్త ప్రయోగం. వ్యర్థాలను రకరకాలుగా మనందరం వాడడం చూశాము, విన్నాము. కానీ యువతని కూడా ఆకట్టుకునే విధంగా ఈ సరికొత్త ఆలోచన నిజంగా అభినందనీయం, అవునా?

వ్యర్థాలతో కెమికల్స్ లేకుండా సహజ సిద్ధమైన రంగులు వాడేసి అవి డ్రెస్సుల మీద డిజైన్స్ గా కుట్టడం అనేది ఒక సరికొత్త ఆలోచన, అవునా? మరి మీలో కూడా ఎందరో నైపుణ్యమున్న కళాకారులున్నారు. ఈ దిశగా మీరు కూడా ప్రయత్నించండి. మనమున్న ఊళ్ళల్లో ఎన్నో దేవాలయాలున్నాయి. వీలైతే ఆ పూలను ఇలా రంగులుగా మారుద్దాం, లేకపోతే కనీసం కంపోస్ట్గా మార్చేసి మొక్కలకు వేద్దాం ఎరువులుగా. ఏమంటారు?

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 5 గంటలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఈనాటి మా 2వ ప్రసారం ప్రారంభం. ముందుగా చిత్రసీమ, తెలుగు సినీ గీతల కార్యక్రమం వింటారు. అల్లరి ప్రియుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి గీతాన్ని వినండి. సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి.

ఏక్ నిరంజన్ ఈ చిత్రం కోసం. భాస్కర్ పట్ల సాహిత్యానికి మాళవిక పాడిన పాట వినండి. రచన సంగీతం మణిశర్మ.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన, మన వికాసం.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు చూడాలని ఉంది ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

చిత్రసీమలో ఇప్పుడు గోదావరి. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ చిత్రపడిన పాట, సాహిత్యం వేటూరి, సంగీతం కేఎం రాధాకృష్ణన్.

0: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
0: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
0: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
0: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: జోడి ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట వినండి. రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మీరు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6 గంటలు. దేశభక్తి గీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ఈరోజు రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన లేకుండా చేసింది తామే అని, అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలివ్వాలన్న పిల్ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగంలో భారీ పెట్టుబడులతో పాటు మూలధన వ్యయాలకు అదనపు ఆర్థిక సహాయం కోరారు. శాస్కీ పథకం కింద 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక సహాయం, విద్యారంగంలో పెట్టుబడులకు ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇవ్వాలని భట్టి విక్రమార్క కేంద్ర మంత్రిని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి ఇప్పటికే 4,208 కోట్ల రూపాయలు మంజూరైన విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మరింత ఆర్థిక మద్దతు అవసరమన్నారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఈరోజు వరంగల్లో పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు కంచి పీఠాధిపతి విజయేంద్ర స్వామితో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
2: అంత్య పుష్కరాలు 21 నుంచి వచ్చే నెల 1 వరకు కూడా నిర్వహించబడతా ఉన్నాయి. దీనికి గాను ప్రభుత్వం నుండి 30 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది.
1: రానున్న రోజుల్లో మహతల్ ప్రాంతం తెలంగాణ కోనసీమగా మారనుందని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నారాయణపేట జిల్లా ఉట్కూరులో కొనసాగుతున్న మహతల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
3: 5,000 కోట్లతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శాంక్షన్ ఇవ్వడం ఒకటి కాకుండా పనులు కూడా శరవేగంగా నడుస్తూ నేను కూడా వచ్చే సంవత్సరం ఆఖరి నాటికి పనులకు ఒక దిశ ఏర్పడుతుందని నమ్మకం విశ్వాసం నాకుంది. తాగునీరు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని దిశ మారుస్తుంది.
1: బీజేపీలో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన కార్యకర్తలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కమిట్మెంట్తో పనిచేయడం బీజేపీ కార్యకర్తలకే సాధ్యమన్నారు. తాను ఎలాంటి

0: వాడినో కార్యకర్తలకు తెలుసన్నారు. ఈరోజు హైదరాబాద్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతోనే విచారణకు సహకరించాలన్న ఉద్దేశంతోనే తన కుమారుడిని తాను పోలీసులకు అప్పగించానన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కుటుంబ పాలన లేకుండా చేసింది తామే అని, అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. తొలుత ఈ నెల 21న నిర్వహించనున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల చేసినప్పటికీ అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నందున 23వ తేదీకి మంత్రిమండలి సమావేశాన్ని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. జనగణనలో కుల గణన మినహాయించేలా ఆదేశాలివ్వాలన్న పిల్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏజెన్సీలు కుల గణన సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిల్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. జనగణన కుల ప్రాతిపదికన ఉండాలా వద్దా అనేది విధానపరమైన నిర్ణయమని, వెనుకబడిన తరగతుల జనాభా ఎంత ఉందో ప్రభుత్వం తెలుసుకోవాలి కదా అని ప్రశ్నించింది. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇచ్చినందున లబ్దిదారులు వారికి అవసరమైన సరుకులు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం చెప్పారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: ఈ కాలంలో లబ్ధిదారులకు రేషన్ ను ఇంటికి పంపించడం జరుగుతుంది. సో దీన్ని డ్రై రేషన్ అని పిలవడం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి వారికి అవసరమైనటువంటి సరుకులు తీసుకొచ్చుకోవాలి. అలాగే ఎండాకాలంలో బయట తిరగకుండా, వడదెబ్బ తగలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
0: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు జారీ చేయనున్న కొత్త హెల్త్ కార్డులకు సంబంధించి ఇప్పుడు కొనసాగుతున్న వివరాలనే పరిగణలోనికి తీసుకోవాలని ప్రభుత్వ పింఛన్దారుల కార్యాచరణ సమితి చైర్మన్ లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ కోరారు. ఈ పథకం ఇప్పటికే కొనసాగుతున్నందున ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలనే అప్డేట్ చేయడం వల్ల వ్యయ ప్రయాసలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. పెన్షనర్ల వయోభారం కారణంగా కొత్తగా వివరాలిచ్చేందుకు అధికారుల చుట్టూ తిరగడం ఇబ్బందని అన్నారు. జగిత్యాల జిల్లాలో గురుకుల పాఠశాలలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు శాశ్వత భవనాలు నిర్మించి తగిన భూములు కేటాయించాలని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం పంపిణీ బాధ్యతలను ఎన్పీడీసీఎల్ సర్కిల్గా అప్పగిస్తూ రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి జరిగిన తాత్కాలిక విలీనంపై వచ్చిన 1211 అభ్యంతరాలను పరిశీలించిన ఈఆర్సీ 42 పేజీల నివేదికతో ఈ వివరణ ఇచ్చింది. అయితే సెస్ పాలకవర్గం న్యాయస్థానంలో వేసిన కేసు ఇంకా కొనసాగుతోంది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని పెదపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈరోజు రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్షా సమావేశంలో కలెక్టర్ పలు అంశాలను వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జనగామలో అమృత్ పథకంలో భాగంగా మురికి కాలువ పనులకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో కొండపైన దుకాణాల వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు నిరసన చేపట్టారు. మన గుడి మన వ్యాపారం పేరిట కొండపై కొబ్బరికాయలు అమ్ముతూ ఆందోళన నిర్వహించారు. కరీంనగర్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా నగర పోలీస్ కమిషనర్ గౌజ్ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు పలు బంగారు ఆభరణాల షోరూంలు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జ్యువెలరీ దుకాణాల్లో ఖచ్చితంగా అర్హత గల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సిపి సూచించారు. రైతుల విషయంలో ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా పార్టీల

0: అతీతంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యుడు విజయ రమణారావు తెలియజేశారు. రైతులకు సంబంధించిన కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని అన్నారు. 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, పర్యాటక వారోత్సవాల వేడుకల్లో భాగంగా జాకారం గ్రామంలో నిర్వహించిన హెరిటేజ్ వాక్ను ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక యువజన వారోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు 3వ రోజు యువ నాయకత్వ సదస్సు నిర్వహించారు. పెయింటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలను మినీ స్టేడియం ధర్మకంచలో నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపివ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను ఈరోజు రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:20. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై ఈరోజు, రేపు ఆకాశవాణి మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో పల్లె పట్టుకొమ్మలు, జానపద కళలు ఈ అంశంపై కుమారి దాసరి కావ్య ప్రసంగం వింటారు. 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో వెదజల్లే పద్ధతిలో వరి సాగులు అనుభవాలు, ధర్మారం గ్రామ రైతు ముప్పవరపు రమేష్ గారితో పరిచయ కార్యక్రమం, మరియు గులాబీ తోట సాగులు అనుభవాలు వరంగల్ జిల్లా సంగం మండలం ఆసలపల్లి గ్రామ రైతు సంగిశెట్టి అశోక్ గజపతిరాజు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ పి పంకజ్ మోహన్. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 మనోరంజని శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం. 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 బాలాజీ శంకర్ గారి గాత్ర సంగీతం వింటారు. 10:00 నుండి 11:00 ప్రసార సమాప్తి వరకు అలనాటి ఆణిముత్యాల లాంటి సినీ గీతాలు, మధుర గీతాలు వింటారు. ఇక రేపటి ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. 6:40 దేశభక్తి గీతం, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక, అనంతరం హనుమకొండ చారిత్రక వారసత్వం గురించి డాక్టర్ పి హైమావతి గారి ప్రసంగం. 8:00 జానపద సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 9:00 తిరిగి సాయంత్రం 5:00 చిత్రసీమ. రేపు ఉదయం 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 10:30 12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక రేపటి మధ్యాహ్నం 3:00 సాయంత్రం 5:00 ముంబై కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారం. సాయంత్రం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10

0: ప్రాంతీయ వార్తలు 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ వల్లందాస్ లక్ష్మణ్ బృందం మరియు అందించే జానపద గీతాలు, 7:00 ఉద్యోగవాణి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి రైతు సోర్ల కార్యక్రమంలో ఆకుకూరల సాగులో అనుభవాలు, హనుమకొండ జిల్లా కాజీపేట్ మండలం బట్టుపల్లి గ్రామ రైతు పడాల మురళిగారితో పరిచయం, అనంతరం వేరుశెనగ మరియు బొబ్బర సాగులో అనుభవాలు, హనుమకొండ జిల్లా కాజీపేట్ మండలం బట్టుపల్లి గ్రామ రైతు రంగు సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త పి పంకజ్ మోహన్. 7:45 వికసిత భారత్, 8:00 మనోరంజని, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట రేపు ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై మీకు అందిస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, 6:25 సమాచార దర్శిని వింటారు. ముందుగా ఒక ప్రకటన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మరియు లైఫ్ స్కిల్స్పై 4 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ మాడిశెట్టి నరసింహస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సాంకేతికతలను ప్రజలకు అందజేయడమే లక్ష్యంగా 1 జూన్ నుండి 4వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ ఆపై విద్యార్హతతో పాటు 18 నుండి 30 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే సాధారణ సాంకేతిక యుగం ప్రస్తుతం ప్రత్యేకంగా ఏఐ యుగంగా రూపాంతరం చెందుతున్నదని, ప్రతి వ్యక్తి జీవితంలో ఏఐ ముఖ్య పాత్ర సంతరించుకుంటున్నదని ఆయన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు హనుమకొండ లష్కర్ బజార్లోని బీసీ స్టడీ సర్కిల్లో 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తులో విద్యార్హతలు, ఫోటోతో సంప్రదించాలని. మరిన్ని వివరాలకు 08702571112 ఈ నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. ప్రకటన విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇది ఏం మొక్క?
2: టాంజరీన్, చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాం.
1: అదే, ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది SMS స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ, థాంక్స్ గబ్బు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: నడుగులో తామర
5: సై బాల్,
4: బుర్రద పుల్ల
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
8: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
7: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
9: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
10: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, May 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
11: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?

0: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
0: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
0: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: సమాచార దర్శనంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:30.

ఈనాటి కార్యక్రమంలో పల్లె పట్టుకొమ్మలు, జానపద కళలు ఈ అంశంపై కుమారి దాసరి కావ్య ప్రసంగం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ప్రకటించిన కార్యక్రమం వింటారు.
2: జానపద విజ్ఞానం, జానపద సంస్కృతి, జానపద జీవనం వేరు కాదు. జానపద విజ్ఞానం అంటే కేవలం మౌఖికంగా ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించే వాగ్రూప దృష్టిని పోగొట్టాలనే నేడు జానపద జీవనం అనే పదాన్ని కొందరు విద్వాంసులు వాడుతున్నారు. మానవ జీవితం అంత విస్తృతమైన పరిధి జానపద విజ్ఞానానికి ఉన్నదని చెప్పడమే వారి ఆశయం. తెలంగాణ చరిత్ర ఎంత ప్రాచీనమైందో తెలంగాణ జానపద విజ్ఞానం కూడా అంతే ప్రాచీనమైంది. ఆది మానవుడు నివసించిన గుహల్లో వారు వేసిన బొమ్మలు, వారి సమాధుల్లో లభించిన నిత్య జీవితంలో వారు వాడిన గృహోపకరణాలు, పనిముట్లు మొదలైనవి ఎన్నో తరతరాల జానపద సంస్కృతిని తెలుపుతున్నాయి. ప్రాచీన వారసత్వంగా ఎన్నెన్నో జానపద కళారూపాలు ఈనాటికి మన తెలంగాణ పల్లెపట్టులో నిలిచిపోయాయి. జానపదుల హస్తకళలకు, సంగీతానికి, నృత్యాలకు ప్రాచీన చారిత్రక అవశేషాల్లో, గుళ్ళు, గోపురాలు, శిల్పాలలో, చిత్రాల్లో మరియు సాహిత్యంలో ఆధారాలు లభిస్తాయి. శాతవాహనులు కాకతీయ రాజుల కాలాల్లో నిర్మించిన కట్టడాల్లోని శిల్పాల్లో, గాథా సప్తశతి వంటి ప్రాకృత కావ్యాల్లో, మధ్యయుగ నాటి శాసనాల్లో, పాల్కురికి సోమనాథుని రచనల్లో, తెలంగాణ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న రకరకాల జానపద అభినయాలు, ప్రదర్శనలు, నృత్యాలు తెలంగాణ కళా ప్రభావాన్ని చాటి చెబుతున్నాయి. సంస్కృతిలో 3 దశలున్నాయని మానవ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అరణ్య జీవన స్థితి, అనాగరిక స్థితి, నాగరిక స్థితి అనే 3 దశల్లో జానపదులు అనాగరిక స్థితికి చెందినవారని అభిప్రాయపడేవారు. అంటే జానపదులు అటు అటవికులు కాదు, ఇటు నాగరికులు కాదు, పల్లెటూళ్ళలో నివసించేవారని అభిప్రాయపడ్డారు. జానపద కళలు సంగీతం, నృత్యం, అభినయం ఉండే ప్రదర్శన కళలన్నీ ఈ విభాగంలో చేరుతాయి. గాత్ర సంగీతం

వాద్య సంగీతం, తోలుబొమ్మలాటలు, యక్షగానం, వీధి భాగవతం, కోలాటం, పగటి వేషాలు, బహురూపులు, బుర్రకథ, ఒగ్గు కథ, జంగం కథలు, గారడి విద్యలు మొదలైనవి ఈ విభాగంలో చేరుతాయి. నాటి నుంచి నేటి వరకు జానపద కళలు అవి బతుకుతూ కళారూపాలను బతికిస్తూ ప్రజలకు భక్తిని, ముక్తిని ప్రసాదించాయి. శతాబ్దాలుగా రాజ్యాలు పోయినా, రాజులు పోయినా, ఏ విధమైన ఆదరణ లేకపోయినా, ఎన్నో కళారూపాలు కాలగర్భంలో కలిసిపోయినా ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. కోలాటం తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన జానపద కళ కోలాటం. ఇందులో కోలలు ప్రధాన పాత్ర వహిస్తాయి. దీనిలో కోలాటం అనే పేరు సార్థకమైంది. చేతిలోని కోలలు కొట్టినప్పుడు కలిగే లయ, కాలిగజ్జ, సవ్వడుల శృతి, పాదాల విన్యాసం వాటికి తగినట్టుగా గీతామాధుర్యం, ఈ విధంగా నాలుగింటిని సమన్వయపరిచే కళారూపం ఇది. జానపదులు దీన్ని ఒక ఆటగానే భావించిన పరిశోధకుల దృష్టికి ఇది నాట్య, సంగీత, గానాలు కలిగిన ఒక విశిష్టమైన కళారూపం. కోలాటం నృత్య భేదాల్లో ఒకటి. కోలాటంలోని వస్తు వైవిధ్యాన్ని కోపు అంటారు. కోపుల్లో జడకోపు క్లిష్టమైనది, విశిష్టతను కలిగింది. విఘ్నేశ్వర కోపుతో ప్రదర్శనలు ప్రారంభించే సాంప్రదాయాన్ని కళాకారులు పాటిస్తారు. ఉత్సవాలు, ఊరేగింపుల్లోనే కాకుండా తీరిక వేళల్లో కూడా ఈ ఆటను ప్రదర్శిస్తారు. ఈ కళారూపం చారిత్రకమైన కట్టడాలపై, ఆలయ గోడలపై శిల్పాలుగా, చిత్ర రూపాలుగా మలచబడింది. కోలాటం తెలుగువారి సాంప్రదాయక జానపద కళారూపం. ఇది కోల మరియు ఆటల కలయిక. రెండు చేతుల్లో చిన్న కర్రలను పట్టుకుని లయబద్ధంగా వాటిని కొడుతూ సమూహంగా వలయాకారంలో తిరుగుతూ ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దీనిని తరచుగా గ్రామీణ నృత్యం అంటారు. గ్రామాలలో సంక్రాంతి, దసరా మరియు దేవుని జాతరలలో కోలాటం సందడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇళ్ల ముందు తిరుణాలలో దేవుని స్తంభం పట్టుకుని ఈ నృత్యం ప్రదర్శిస్తారు. నృత్యం చేసేటప్పుడు వారు అనేక రకాల ఆకృతులను, జడలను సృష్టిస్తారు. ఇవి వీక్షకులను కనువిందు చేస్తుంది. తోలుబొమ్మలాట. తోలుబొమ్మలాట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక పురాతనమైన మరియు అద్భుతమైన జానపద కళారూపం. తోలు అంటే చర్మం, బొమ్మలాట అంటే బొమ్మలతో చేసే ప్రదర్శన అని అర్థం. ఈ కళ సుమారు 2000 సంవత్సరాలకు పైగా చరిత్రను కలిగి ఉంది మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన వినోద సాధనంగా విరాజిల్లింది. నవరసాలు దీనిలో సమ్మిళితం, హాస్యరసం ఎక్కువ పాలలో కనిపిస్తుంది. ఈ కళా ప్రదర్శన శ్రవణానందకరమేగాక నయనానందకరంగా కూడా ఉంటుంది. తోలుబొమ్మలాట కళాకారులు సంచార జీవులు కాబట్టి వీరికి ప్రత్యేకమైన రంగస్థలం కానీ, అనుకూలమైన ప్రదేశాలు కానీ ఉండవు. అందువల్ల వీరు గ్రామాల్లో 4 బజార్ల కూడలి వద్ద వెదురు బొంగులతో డేరాను నిర్మిస్తారు. డేరాను 4 వైపులా మూసివేస్తారు. వీరికి కావలసిన సామాగ్రి అంటే రేకు డబ్బాలు, చెక్కలు, చిన్న బల్ల, హార్మోనియం, తాళాలు, బొమ్మలు మొదలైనవి సిద్ధం చేసుకుంటారు. పందిరికి ముందు భాగంలో తెల్లని వస్త్రాన్ని తెరలాగా కడతారు. ఆ తెరకు లోపల బొమ్మలను నల్లతుమ్మ ముండ్లతో గుచ్చి ఉంచుతారు. ముందుగా వినాయకుని బొమ్మ, సరస్వతి బొమ్మ, హాస్య పాత్రల చిత్రాలైన కేతిగాడు, బంగారక్క, జుట్టు పోలిగాడు మొదలైన బొమ్మలను గుచ్చి ఉంచుతారు. తోలుబొమ్మలాట కళాకారులు ప్రదర్శించే ప్రదర్శనల్లో ముఖ్యమైనవి రామాయణంలోని లక్ష్మణమూర్చ, లంకాదహనం, మైరావణ యుద్ధం, రామరావణ యుద్ధం, భారతంలోని విరాట పర్వం, అభిమన్యుని యుద్ధం. ప్రదర్శనకు ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన, సరస్వతీదేవి ప్రార్థన, పూర్వకవి స్తుతి, దేవతా ప్రార్థనలు చేసిన తర్వాత కేతిగాడు, బంగారక్కల చేత గ్రామ ప్రజలకు, గ్రామంలో ఉన్న కవి పండితులకు, మున్సబ్, పటేల్, కరణం గార్లకు పేరు పేరున నమస్కారాలు చేయిస్తారు. ఆ తరువాత ఆనాటి ఉభయదాతలకు కృతజ్ఞతలతో కూడిన నమస్కారాలు తెలియజేసుకుంటారు. తరువాత గత రాత్రి జరిగిన కథను సంక్షిప్తంగా వివరించి జరగబోయే కథను వివరిస్తూ బొమ్మలను గురించి తెలియజేస్తారు. బొమ్మలను మేక లేదా గొర్రె చర్మంతో తయారు చేస్తారు. వీటిని సహజ సిద్ధమైన రంగులను అద్ది శరీర భాగాలకు కీళ్లను అమర్చి కదిలేలా చేస్తారు. సంగీతం హార్మోనియం, మృదంగం మరియు తాళాలు లయబద్ధమైన సంగీత ప్రదర్శనకు ప్రాణం పోస్తుంది.

0: యక్షగానం. సాహిత్యం, సంగీతం, నృత్యం, అభినయం, గానం, వాచకం, అలంకరణ, దుస్తుల వంటి వేషాధారణే కాకుండా ఇంకా ఎన్నో ప్రక్రియలను తనలో విలీనం చేసుకుని సర్వకళల సమాహారంగా పరిపూర్ణతను సాధించిన జానపద దృశ్య ప్రక్రియ యక్షగానం. ఇది పౌరాణిక లేదా జానపద ఇతివృత్తాల్లోని ఏదో ఒక ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని నడిచే కళారూపం. ఇది ప్రాంతాన్ని బట్టి, ప్రదర్శకులను బట్టి పేరులోను రూపంలోను కొద్ది తేడాలు కలిగి ఉంటుంది. వీధి నాటకం, వీధి భాగవతం, తూర్పు భాగవతం, గంటె భాగవతం మొదలైన కళారూపాలతో సామ్యాన్ని కలిగి ఉంటుంది. జక్కులవారు, చిందులవారు, ఎర్రగొల్లలు, జంగాలు, సాతాని వైష్ణవులు, మాలదాసరులు, బోడిదాసరులు, బహురూపులు, గంటె భాగవతులు, బ్రాహ్మణ భాగవతులు, శారదకాండ్రు, చెంచులు మొదలైన వారు తెలంగాణలో యక్షగానాలను ప్రదర్శిస్తున్నారు. ప్రదర్శన అంశాలు: గాయకుడు కథను పాడుతుంటే మధ్యల మరియు తాళాలు దానికి తోడవుతాయి. నృత్యం: పాటకు లయకు అనుగుణంగా కళాకారులు అభినయిస్తూ నృత్యం చేస్తారు. పాత్రదారులు స్వయంగా సంభాషణలు చెబుతూ కథను వివరిస్తారు. అత్యంత ఆకర్షణీయమైన కిరీటాలు, రంగురంగుల దుస్తులు మరియు ముఖానికి వేసుకునే విభిన్నమైన మేకప్ యక్షగానానికి ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి. ఇతివృత్తాలు: యక్షగాన ప్రదర్శనలు ప్రధానంగా పురాణగాథల చుట్టూ తిరుగుతాయి. శ్రీకృష్ణలీలలు, రామాయణ ఘట్టాలు మరియు మహాభారతంలోని వీరగాథలను ఈ కళ ద్వారా ప్రదర్శిస్తారు. తెలుగు సాహిత్యంలో యక్షగాన ప్రక్రియకు ప్రత్యేక స్థానం ఉంది. తంజావూరు రాజులు, విజయనగర రాజుల కాలంలో ఈ కళా ప్రక్రియ ఎంతో అభివృద్ధి చెందింది. నేడు ఆధునిక వినోద సాధనాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ మన సంస్కృతిని ప్రతిబింబించే యక్షగానం వంటి కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. బుర్రకథ: తెలుగు నేల మీద పుట్టి గ్రామీణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అద్భుతమైన జానపద కళారూపం బుర్రకథ. ఇది పాట, మాట, నృత్యం మరియు నటనల సమాహారం. కథా కళాక్షేపంగా మొదలై సామాజిక చైతన్యానికి ఒక శక్తివంతమైన ఆయుధంగా ఈ కళ రూపాంతరం చెందింది. బుర్రకథ ప్రదర్శనలో సాధారణంగా ముగ్గురు కళాకారులు ఉంటారు. వారు తమ ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. బృందానికి నాయకుడు మరియు ప్రధాన కథకుడైన వ్యక్తి తన చేతిలో తంబూరా పట్టుకుని, వేళ్లకు అందెలు ధరించి, కాళ్ళకు గజ్జెలు కట్టి కథను హావభావాలతో వినిపిస్తాడు. రాజకీయ వంత కథకుని కుడివైపు ఉండి కథలోని గంభీరమైన అంశాలను మరియు సామాజిక విషయాలను వివరిస్తాడు. హాస్యవంత కథకుడికి ఎడమవైపున ఉండి తన చతురోక్తులతో, జోకులతో ప్రేక్షకులను నవ్విస్తూ ప్రదర్శన విసుగు చెందకుండా చూస్తాడు. వాయిద్యాలు: ఈ కళలో ప్రధానంగా తంబూరను ఉపయోగిస్తారు. దీని బుర్ర భాగం నుంచి వచ్చిన శబ్దం ఆధారంగానే దీనికి బుర్రకథ అనే పేరు వచ్చింది. దీనితో పాటు డక్కి లేదా గుమ్మెట అనే మట్టి వాయిద్యాలను వంతదారులు వాయిస్తారు. ఇతివృత్తాలు: ప్రారంభంలో బుర్రకథలు కేవలం రామాయణం, భారతం వంటి పౌరాణిక కథలకే పరిమితమయ్యేవి. కాలక్రమేణా పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం వంటి వీరగాథలు మరియు అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమరయోధుల చరిత్రలను కూడా చేర్చుకున్నారు. ఆధునిక కాలంలో ప్రభుత్వ పథకాలు, అక్షరాస్యత మరియు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించడానికి కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో తెలుగు ప్రజలను ఉత్తేజితం చేయడంలో బుర్రకథ కీలక పాత్ర పోషించింది. ప్రముఖ కళాకారుడు షేక్ నాజర్ ఈ కళకు ఆధునిక రూపాన్ని ఇచ్చి దేశవ్యాప్త గుర్తింపును తెచ్చారు. బుర్రకథ మన తెలుగు సంస్కృతికి ఒక నిలుపుటద్దం. ఇది కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా విలువైన సమాచారాన్ని మరియు దేశభక్తిని పెంపొందిస్తుంది.
1: పల్లె పట్టుకొమ్మలు, జానపద కళలు, కుమారిదాసరి కావ్య ప్రసంగం విన్నారు.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఇప్పుడు కొన్ని సినీగీతాలు వినండి. ఒక్కడు ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

0: మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లోని ఏవియానిక్స్ డివిజన్ 2026-27 సంవత్సరానికి గాను ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 205 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆటోమొబైల్, కెమికల్, మెటలర్జీ, సేఫ్టీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం 205 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఎన్సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ ట్రేడ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలు 28, 29 జూన్ 1వ తేదీల్లో నిర్వహించబడతాయి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ ఐఐబీఎఫ్ నుంచి ఫారెక్స్ ఆపరేషన్ సర్టిఫికేట్తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి, లేదా ట్రేడ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత కూడా ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయసు 30 April 2026 నాటికి 23 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ June 2, 2026. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ sbi.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. హైదరాబాద్ హబ్సిగూడలోని ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ అయిన సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సిసిఎంబి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందులో భాగంగా 23 టెక్నీషియన్ ఖాళీలను, 1 డ్రైవర్ ఖాళీని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 26 May 2026 నాటికి 27 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ccmb.res.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 26 May 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవెల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.

0: ఇచ్చింది. ఇందులో భాగంగా 123 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 65% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి, తెలుగు ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడడం చదవడం రాయడం తెలిసి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి, ఎంపికైన వారు సొంతంగా ద్విచక్ర వాహనం డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, అభ్యర్థుల వయసు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం స్త్రీనిధి వెబ్సైట్ www.sreenidhi.telangana.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ May 29, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: రాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు. అలాగే ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరుదేశాల నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029 ద్వైపాక్షిక సంబంధాలకు ఆచరణాత్మక భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు మోదీ తెలిపారు. ఇరుదేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని చెప్పారు.
1: 10 वर्षों में हमारा बायलेटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है. नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले एक दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है. साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
0: भारत इटली తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నాయని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలిప్పుడు వాటి పూర్తి సామర్థ్యాన్ని చాటుకుంటూనే స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం, నమ్మకంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయని కూడా ఆమె తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాల్సి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

ఈరోజు రాష్ట్రపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, ఈ యువ అధికారులకు వివిధ రంగాల్లో పనిచేసేందుకు, ప్రత్యేక రంగాల్లోని నిపుణుల బృందాలకు నాయకత్వం వహించేందుకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేయడం నైతికత అనిపించుకోదని, ప్రజా ప్రయోజనాలకు నిబంధనలకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన నైతికత సారాంశమని రాష్టపతి అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా మంత్రి లీ యాంగ్ చుల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తి, ఎగుమతుల కోసం నూతన మార్గాలు అన్వేషించేందుకు ఇరుపక్షాలు తమ పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను అనుసంధానించడానికి ఉద్దేశించిన కైండ్ ఎక్స్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేలా ఒక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించినట్టు మంత్రి వివరించారు. గుజరాత్ ప్రభుత్వం

చర్చించేందుకు ఇరుపక్షాలు తమ పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను అనుసంధానించడానికి ఉద్దేశించిన కైండ్ ఎక్స్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేలా ఒక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించినట్టు మంత్రి వివరించారు. గుజరాత్ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతిస్తోంది. గాంధీనగర్లో ఈరోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధి బృందాలతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఆ రాష్ట హోంమంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరిస్తూ గుజరాత్ ప్రభుత్వం కమిటీ ముందు ఒక వివరణాత్మక నివేదికను కూడా సమర్పించిందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాబోయే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థలతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా ప్రధాన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించి పెరుగుతున్న తప్పుడు సమాచారం వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రధాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందస్తుగా గుర్తించడం, బ్లాక్ చేయడం, తొలగించడంతో పాటు అటువంటి నెట్వర్కులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, విద్యామంత్రిత్వ శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టాలని, తద్వారా పరీక్షా విధానం సమగ్రతను కాపాడాలని మంత్రి చెప్పారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ ప్రాంతీయ స్థాయిల్లో ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీనిని అదుపు చేయడానికి సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని పేర్కొంది. కాంగోలోని ఉత్తర ప్రాంతాలైన ఇటోరి, నార్త్ కివూల్లో ఇప్పటివరకు 51 కేసులు, అలాగే ఉగాండాలో 2 కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. దాదాపు 600 మంది అనుమానిత రోగులు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగోలోని డబ్ల్యూహెచ్ఓ బృంద నాయకుడు మాట్లాడుతూ ఈ వ్యాధి వ్యాప్తి వల్ల ఇప్పటికే 134 మంది అనుమానాస్పదంగా మరణించారని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహాయ చర్యలు ముమ్మరం చేశారని తెలియజేశారు. హిందీ అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదని, దేశాన్ని ఏకం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే ఆచరణాత్మక హిందీలో నిర్వహించేలా చూడడమే తమ ప్రయత్నమని అన్నారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫారంల వినియోగం పెరుగుతున్న కొద్దీ హిందీ వాడకం కూడా వేగంగా విస్తరించడం అవసరమని గడ్కరీ చెప్పారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో ఉపయోగించాలని అన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం అందరి బాధ్యత అని గడ్కరీ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానం, మరట్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:15.
2: నమస్కారం, ముప్పారావు రమేష్ గారు.

ఈనాటి కార్యక్రమంలో వెదజల్లే పద్ధతిలో వరి సాగులో అనుభవాలు ధర్మారం గ్రామ రైతు ముప్పారపు రమేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం గులాబీ తోట సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా సంగ్యం మండలం ఆసాలపల్లి గ్రామ రైతు సంగిశెట్టి అశోక్ గజపతి రాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ముందుగా వినండి వెదజల్లే పద్ధతిలో వరి సాగులో అనుభవాలు ధర్మారం గ్రామ రైతు ముప్పారపు రమేష్ గారితో పరిచయం. పరిచయకర్త పి పంకజ్ మోహన్.

0: ఉప్పారావు రమేష్ గారు, మీరు ధర్మసాగర్ గ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా, ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉన్నారు?
1: వరి, మొక్క ఎక్కువ. ఇంతకుముందు పత్తులు పండించేది ఎక్కువ. ఈ వాటర్ వచ్చింది కాబట్టి ఎక్కువ శాతం వరలే. కోతుల బిడిద ఎక్కువ అయిపోయింది, దానివల్ల ఎక్కువ శాతం వరలే.
0: వరి ఎక్కువ పండిస్తున్నారు. అంటే మీరు ఎంతకాలం వ్యవసాయం చేస్తూ ఉన్నారు?
1: ఒక 30-35 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాం.
0: 35 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. మరి అప్పటికి ఇప్పటికి మీకు వ్యవసాయంలో ఎలాంటి మార్పులు కనబడ్డాయి? అంటే అప్పుడు దిగుబడి ఎట్లా ఉండి ఎట్లా ఉన్నాయి?
1: అప్పటికి ఇప్పటికి దిగుబడులు చాలా పెరిగినాయి. వాటితో పాటుగా ఖర్చులు కూడా పెరిగినాయి. మందుల ఖర్చు బాగా అయిపోయింది. అప్పుడు ఎక్కువ పెంట అది పోతే ఎక్కువ తక్కువ పంట వచ్చేది, కానీ ఇంత దిగుబడి రాపోయేది. ఇప్పుడు ఒకసారి అప్పుడు 2 సార్లు ఎక్కువ పిండి, 3 సార్లు వేయడం ఎక్కువ ఉండే, ఇప్పుడు 5 సార్లు 6 సార్లు వేయవలసి వస్తుంది పిండి.
0: ఏ పంటకైనా పెరిగింది ఖర్చు?
1: ఏ పంటకైనా ఖర్చు పెరిగింది, దిగుబడి కూడా పెరిగింది కొంచెం. దిగుబడి కూడా చాలానే పెరిగింది.
0: ఇప్పుడు మీరు వరి సాగు చేస్తా అంటున్నారు, మరి వరి సాగు చేయాలంటే దుక్కిని ఎట్లా చేసుకుంటారు మీరు బలంగా ఉండాలంటే?
1: వరి నాటేసే ముందు ఒక 10-15 రోజుల ముందు దుక్కి దున్నుదాం. దుక్కి దున్ని 10-15 వారం రోజులు మురిగి, వారం మినిమం వారం అయినా మురగాలి. మురిగిన తర్వాత దుక్కి సాగు చేసేసి మళ్ళీ ఒక 4 సార్లు విరువాలు కొట్టి దానిపైన గొర్రు కొట్టి నాటేస్తాం. లేదా కొంచెం దిగబాటు నీళ్ళు కాకపోతే అలకడం కూడా జరుగుతుంది.
0: అలకడం కూడా జరుగుతుంది.
1: అలకడం
0: అంటే ఏ పద్ధతిలో దిగుబడి బాగా వస్తుంది? మరి అలుకుతే వస్తుందా లేకుంటే అలట్లు వేసుకుంటాను?
1: అలుకుతే బాగా నాస్తుంది, కానీ అలకడం వలన దాన్ని 15 రోజుల దాకా ఆరబెట్టడం, నీళ్ళు తీయడం కొంచెం ఇబ్బందిగా అవుతుంది. ఈ నాటేస్తే ఇది ఏమి ఉండదు. అలకడం వల్ల కలవడం ఉండదు. మందు కొడితే ఇప్పుడు లేటెస్ట్ గా గడ్డి మందు వచ్చింది కాబట్టి గడ్డి మందు కొడితే గడ్డి వస్తుంది. ఎక్కువ దిగుబడి అలకతోనే వస్తుంది.
0: ఇప్పుడు నారుమడి అన్నారు, నారుమడి ఎట్లా చేసుకుంటారు మీరు?
1: నారుమడి ముందు దుక్కు చేసి ముందుగా లేబల్ గా కొట్టుకొని అందులో పాయలుగా తీసి ఒక్కొక్క బస్తాకు ఒక్కొక్క పాయ, ఒక ఎకరానికి ఒక బస్తా, ఒక బస్తా ఎన్ని గింజలు అయితే ఒక ఎకరానికి వస్తే ఆలోచన ప్రకారంగా ఒక్కొక్క మడిలాగా చేసి అందులో ఒక్క మళ్ళీనే అన్ని 5 ఎకరాలకు 10 ఎకరాలకు సరిపోయే నారు కూడా ఒకటి మళ్ళీ వస్తాం. భూమిని బట్టి నారుమడి చేసుకుంటాం.
0: ఈ నారుమడిలో కూడా అంటే మీకు ఏమన్నా కీటకాలు తెగులు ఆశిస్తాయా?
1: ఆశిస్తాయి. నారుమడి అలికే ముందు గోళీలు చల్లి దానికి చదువు చేసి దానికి కావాల్సిన కొంచెం పెంట ఉంటే పెంట పోతాం. ఫస్ట్ దొరుకుతుంది నారుమడికి, ఫస్ట్ పెంట పోతాం. పెంట పోసి ఆ నారుమడి దున్నిచ్చి దాని మీద చదువు చేసి నారుకు ఎలాంటి మందు

0: ఆ నారు 25 నుండి 30 రోజుల లోపల నాటేస్తాం.
1: అంటే ఎన్ని రోజులు నారు నాట్లు పెట్టుకుంటారు మీరు?
0: 25 నుండి 30 రోజుల లోపల నాట్లేస్తాం.
1: దాన్ని బట్టి దిగుబడి ఏమైనా మారుతూ ఉంటుందా?
0: దిగుబడి ఇదే ఇప్పుడు నేను చెప్తలేనా, దిగుబడి అంతకుముందు తక్కువ వచ్చాయి, ఇప్పుడు మందులు కూడా ఎక్కువైతున్నాయి. మందులు కూడా ఇప్పుడు ఊస తిరుగుతుంది, ఊసకు ఒక్కసారి కొడితే పోయే ఊస 4 సార్లు కొట్టవలసి వస్తుంది. దీనివల్ల ఖర్చులు పెరిగినాయి, దిగుబడి కూడా పెరిగింది.
1: రైతుకు రెండు పెరిగినాయి,
0: ఖర్చు పెరిగింది, దిగుబడి పెరిగింది.
1: ఇప్పుడు నారుమడి తోని కూడా చేసుకున్నామన్నారు, అలికే పద్ధతిలో ఎట్లా చేసుకుంటారు మీరు?
0: అలికే పద్ధతిలో ముందు మండే కడతాం. మండే అంటే ముందు నానబెట్టి 3 రోజులు అయ్యేసరికి వడ్లు పగులుతాయి. ఫస్ట్ 48 గంటలు వడ్లు నానిన తర్వాత దాన్ని తీసేసి వరిగడ్డిలో గాలి తలగకుండా పెట్టాలి,
1: తడిపి పెట్టాలి.
0: రోజు అదే పద్ధతిలో 3 రోజుల వరకు రోజుకు 2-3 సార్లు నీళ్లు పోయాలి.
1: నీళ్లు చల్లుతూ ఉండాలి.
0: నీళ్లు చల్లితే అది మొత్తం పగులుతుంది. పగిలిన తర్వాత నారు మొత్తం వడ్లు ఇప్పి వడ్లను ఇప్పేసి
1: బయటకు వస్తాయి. వడ్లలు పగిలి
0: అన్ని పగిలి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇప్పేసి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ చల్లాలి.
1: చల్లడే. మరి చల్లితే ఎక్కువ తక్కువ పడతా అంటే కదా గింజలు?
0: ఇక మాకు అంత అనుభవం ఉంది కాబట్టి ఎక్కువ తక్కువ పడదు. మాకు అలికే పద్ధతి తెలుసు కాబట్టి, ఇక 24 గంటలు అందులో వ్యవసాయం చేస్తాం కాబట్టి ఎక్కువ తక్కువ ఏం పడదు. ఎంత ఒక గుంట లోపల ఒక ఎకరానికి సరిపోయే నారు అలుకుతాం.
1: ఇప్పుడు చల్లాలంటే భూమిని పదను చాలా పొడిగా ఉంచుకోవాలా?
0: చల్లాలంటే భూమిని ముందుగా సమానం చేసి నీళ్లు చూసిన తర్వాత భూమిని మొత్తం ఆరబెట్టాలి. ఆ తర్వాత వడ్లు చల్లాలి. అదే క్రమంలో మళ్ళీ ఏ విధంగానైతే నారును మనం పోషి చేస్తానో ఒక వారం లేదా 10-15 రోజుల వరకు నారు ఇంత అయ్యే వరకు రోజు వాటర్ పెడుతూనే ఉండాలి, తీస్తూనే ఉండాలి.
1: నీళ్లు నిల్వ ఉంచద్దు.
0: వల్లనే ఆ మొలకం మురిగిపోయేది ఎక్కువ ఉంటుంది. నీళ్లు లేకుండా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 15 రోజుల తర్వాత నారులు వేస్తాయి కాబట్టి ఆ 15 రోజులు ఉండేది ఇక నీళ్ళు కంపల్సరీ ఉంచాలి.
1: ఇక 15 రోజుల తర్వాత నీరు ఎప్పటికి ఉంచుకోవాలి. అంటే మీకు ఈ సమయం తగ్గుతుంది, నార్మల్ చేసే సమయం
0: ఉండదు. ఇక మిగతా సమయం ఏముండదు. ఇక దీన్నే నార్మల్ వచ్చిగా దీన్నే నలకడం అలకిన దాంతోనే నార్మల్ కష్టపడ్డంతో దీనికే కష్టపడాలి. ఇక నాటేయడం ఉండదు, ఇక ఇవి ఏముండవు. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది కానీ పనికి శ్రమ ఎక్కువ అవుతుంది. ఇదే ఎక్కువ లాభం కానీ అంత శ్రమ తీసుకుంటలేరు రైతులు. ఎక్కువ శాతం అలకడం వల్లనే దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇలుగలు ఎక్కువ పడితే, గింజలు తక్కువ పడితే ఒక 8 కిలోలు లేదా 9 కిలోలు అయితే ఒక ఎకరానికి వస్తాయి.
1: తక్కువ గింజలతోనే
0: ఇట్లా అయితే ఒక మినిమం ఒక 25 నుండి 30 కిలోలు పడుతుంది ఎకరానికి గింజలు నాటైతే. ఇది అలకడం వలన అయితే 8 నుండి 10 కిలోలు అయితే ఒక ఎకరానికి సరిపోతాయి. 8 నుండి 9 కిలోలే ఎక్కువ దిగుబడి కూడా మంచిగా వస్తుంది.
1: కష్టం చేయడం ఉండడం వల్ల ఎవరు ముందుకు పోతలేరు?
0: చేసాం కొన్ని రోజులు చేసినాం, చాలా కొన్ని రోజులు అయింది. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా కూలోళ్ళు దొరకరు, లేకపోతే ఇది అంత పెద్ద కథ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు కూలోళ్ళు ఎవరు వచ్చేటోళ్ళు లేరు. ఇప్పుడు అప్పుడు మన ఇంటిందరు మా పిల్లలు కూడా వ్యవసాయానికి వచ్చేది. ఇప్పుడు అందరు చదువుకుని ఎవరు వ్యవసాయం అంటే ముందు చూపు చూపడం లేదు. దీనివల్ల బీఆర్ నుండి వాళ్ళు వచ్చేసి ఎత్తా అంటే ఇక వీళ్ళు కూడా అందడం లేదు. ఇప్పుడు నీళ్ళు రావడం వలన వ్యవసాయం బాగా పెరిగిపోయింది. అప్పటి కంచెలు అంత వ్యవసాయం పెరిగిపోవడం వలన ఇప్పుడు ముందే మేమే సదం చేసుకునేసి అలుపుకుంటాం. కూలోళ్ళు దొరుకుతలేరు అనుకున్నప్పుడు
1: మాత్రం
0: అలకే పద్ధతికి పోతాం.
1: ఇంకోటి కలుపు నివారణ ఎట్లా చేసుకుంటా ఉంటారు వరిలో మీరు ప్రధానంగా?
0: కలుపు నివారణ 25 నుండి 20 నాటేసిన తర్వాత 20 నుండి 30 రోజుల లోపు కలుపు నివారణ ఖచ్చితంగా తీయాలి. ఆ లోపే పిలక గోళీలు 25 రోజుల లోపే పిలక గోళీలు తీసుకోవాలి. 25 రోజుల లోపు తీస్తే మనకు అనుకున్న పంట వస్తాయి. ఆ తర్వాత 30-35 రోజులు రెండు నెలలు అయిపోయిన తర్వాత తీస్తామంటే దీనివల్ల ఈ కర్ర లేపుక రావడం అంత గంట పోయేది. 30 ఏం చేసినా వరికి దిగుబడి రావాలంటే 30 రోజుల లోపే కలుపు తీసుకోవాలి. 30 రోజుల లోపటినే దానికి పిలక పుట్టించే వారం చేసుకోవాలి.
1: అట్లా చేసుకుంటే లాభదాయకం.
0: అంటే
1: అలికే పద్ధతిలో కలుపు తగ్గుతుందా?
0: కలుపు ఇలుపు ఏం ఉండదు. అలికే దాంట్లో కలుపు కలవడం అవి ఏమి ఉండదు. మందు కొడితే పోతుంది. కలిపేది మనం ఒక్కటే గింజతో వస్తుంది కాబట్టి పలసగా వస్తుంది. పిలికలు ఎక్కువ వస్తాయి దానికి.
1: పిలికలు ఎక్కువ వస్తాయి.
0: దానికి కలిసే వ్యవహారం ఉండదు. ఇక ఈ నాటేయడం వలన చాలా టైప్ ఉంటుంది కాబట్టి దీన్ని కలుసుకుంటాం. ఈ చల్లే వ్యవహారంలో అంతటా పడతాయి కాబట్టి కలుపు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కలవడం ఉండదు. ఓన్లీ మందు కొట్టడం, నీళ్లు పెట్టుకోవడం అంతే.
1: అంటే ఎక్కువగా ప్రధానంగా ఎలాంటి కీటకాలు కానీ తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి మీ దగ్గర?
0: తెగుళ్ళు బాగా ఇప్పుడు ధూమకాట అని ఎక్కువ రోగ క్రిమికీటకాలు ఇప్పుడు ఎక్కువ ఆశిస్తాయి. అంతకుముందు ఇంతగానో ఊస తిరగపోయింది. ఊస మొత్తం గొలుసు అంతా తెల్లబడిపోవడం. ఒకవేళ ఒక మరికి వచ్చిందంటే ఇది ఎండ తెగులు ఏదో అంటారు, అది వచ్చిందంటే

0: మాడి మాడి పెట్టుకుపోవడం కాదు.
1: అంటే ఎదురవుతామంటే మీకు అట్లాంటి
0: చాలా అన్నీ ఎదురవుతుంటాయి. ఎన్నో ఎప్పుడు ఎప్పటికే ఓ సంవత్సరం కాకపోతే ఎదురవుతుంటాయి, ఖచ్చితంగా ఎదురైతే.
1: మీరు దాదాపు 30 సంవత్సరాలు వ్యవసాయం చేస్తా ఉన్నారు, మరి అధిక దిగుబడి సాధించారా ఎప్పుడైనా? అధిక దిగుబడి ఎంత వచ్చింది మీకు వరిలో?
0: లాస్ట్ అధిక దిగుబడి ఎకరానికి వచ్చేసి మంచి దిగుబడి పండితే 40-30 క్వింటాల వరకు పండుతుంది అండి. అవి అధిక దిగుబడి, ఇప్పుడు నాకు అధిక దిగుబడినే పండిస్తాను. నాకు సంత బాగుంది కాబట్టి పెండ ఎక్కువ పోసుకుంటా, ఇంత ఎరువులు వాడను, తక్కువ ఎరువులే వాడతా. ఒక 20-25 కిలోల డిఏపీ వేస్తా. ఒక ఎకరానికి వచ్చేసి ఒక 50-60-70 కిలోల మనకు పెంట ఉన్నది కాబట్టి, పెంట లేని రైతులు మనకు అదే ఎక్కువ. అదే ఇప్పుడు నా నిలబడి పెరుగుతుంది మరి. నాకు ఉన్నదే 2 ఎకరాలన్నరకు మినిమం. ఆ 2 ఎకరాలన్నరకు ప్రతి ఇయర్ ఎట్లేదన్నా 5 ట్రిప్పుల నుండి 6 ట్రిప్పుల పెంట పోసుకుంటా. దానివల్ల నాకు కొంచెం ఎరువుల ఖర్చు తగ్గుతుంది.
1: బలం, భూమి సారం కూడా,
0: భూమి సారం పెరుగుతుంది, వరి బాగా పెరిగిపోతుంది. ఎక్కువ వేస్తే ఆ భూమి ఆ వరి కింద పండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
1: మళ్ళీ ఈ వరి తర్వాత అంటే ఇన్ని రకాలుగా పండిస్తున్నారు
0: భూమిలో పదం, భూమి మా పంట మార్పిడి అనేది కంపల్సరీ అవసరం సార్. పంట మార్పిడి అనేది, పంట మార్పిడి ఇప్పుడు వరి కొయ్యగానే ఎక్కువ మీను జనుము కానీ పెసర్లు కానీ అలుకుతాం. అలికి దాన్ని ఏరడం కొయ్యడం ఏమి ఉండదు. దాన్ని అందులోనే పొలంలోనే నారు పోసిన తర్వాత అల్లనే దున్నిచ్చేసి వేస్తాం. కొంతవరకు బలం తక్కువ ఉంది భూమిలో అనుకున్నప్పుడు.
1: అంటే వరి అయిపోగానే జనుము కానీ పెసరు కానీ?
0: వరి వేయడం కాదు, ఈ వరి కొయ్యే ముందే ఈ వరి రేపు ఎల్లుండి కొత్తాం అనగా పెసర్లు అలుకుతాం.
1: చల్లేస్తారా?
0: పెసర్లన్నా జన్మలన్నా చల్లేసి ఈ వరి కోత అయిపోయిన తర్వాత గడ్డి గిట్ల తీసుకున్న తర్వాత నీళ్ళు ఇస్తాం. ఇలానే వస్తుంది. దానికి దున్నడం, ఈ దీని ట్రాక్టర్ అది ఏ అవసరం ఉండదు. ఈ వరి కోసే మిషన్ తొక్కువడం వలన అది కొంచెం అనుగుతుంది. గడ్డి తీయడంతోనే నీళ్ళు వదిలిపెడితే అదే ముగుస్తుంది.
1: అది మళ్ళీ దాన్ని భూమిలోనే కలిపేసుకుంటారు. ఇక
0: పంట దాకా తీసుకొస్తే మళ్ళా మనకు మళ్ళా టైంకు అందదు
1: వరికి. మళ్ళా అందే విధంగా మీరు భూమిని తయారు చేసుకుంటారు.
0: తయారు చేసుకుంటాం
1: అట్లా చేసుకోవడం వల్ల భూసారం పెరిగి మీకు దిగుబడి కూడా,
0: దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి.
1: ఎరువులు తగ్గుతాయి,
0: ప్రధానంగా ఎరువుల ఖర్చు చాలా తగ్గుతుంది. పెసరు, మినుము, జనుము ఇవన్నీ వేయడం వలన ఖచ్చితంగా భూమి సారం పెరుగుతుంది, లేదా ఖర్చు చాలా తగ్గుతుంది, ఎరువుల ఖర్చు తగ్గుతుంది.
1: అంటే వచ్చిన వరిని ఎక్కడ విక్రయిస్తుంటారు ఎక్కువగా మీరు?
0: ఇప్పుడు అంతకు ముందు దళారీలు ఉండేది, ఇప్పుడు గవర్నమెంట్ ఐకేప్ సెంటర్లు పెట్టిన కంటే ఐకేప్ సెంటర్ కి గవర్నమెంట్ కి
1: ఇస్తున్నారు. అక్కడ అంటే నాణ్యతను బట్టి కూడా రేట్ వస్తూ ఉంటది కదా.
0: నాణ్యతను ఐకేప్ సెంటర్లు పెట్టిన కంచెలు నాణ్యత అనేది ఏం చూడరండి. ఏంది వడ్లు ఏం రకం, చిన్న రకం అయితే ఓ రేటు, దొడ్డు రకం అయితే ఓ రేటు. దొడ్డు రకాలల్లో 2 రకాలు, ఏబి అంటే 1000 పదులు 1001 చిన్న రకం కింది పోతాయి. ఈ కల్చర్లు అవి వేరే ఉన్నాయి, అవి దొడ్డు రకం కింది. అది బి, ఇది ఏ.
1: దీనికి
0: దానికి ఒక 50-100 రూపాయలు తేడా అంతే.
1: మీ దొడ్డు రకం దిగుబడి బాగా వస్తాయి, సన్న రకం?
0: దొడ్డు రకం దిగుబడి ఎక్కువ వస్తుంది. సన్న రకం దిగుబడి ఎంతైనా ఎకరాకి వచ్చేసి 30-30 బస్తాల కంటే ఎక్కువ పండవు. దొడ్డు అయితే 40-45 దాకా వస్తాయి.
1: ఖర్చు ఎంత వస్తుంది అండి ఒక ఎకరం మీరు సాగు చేయడానికి వరిలో?
0: మినిమం ఖర్చు వచ్చేసి ఇప్పుడు ట్రాక్టర్ వల్ల 6000 తీసుకుంటారు. ఈ మినిమం ఒక ఎకరానికి వచ్చేసి 20000 ఖర్చు వస్తుంది అండి ఖచ్చితంగా.
1: మీకు ఆదాయం ఎంత వస్తుంది?
0: ఆదాయం 50-60 వరకు వస్తుంది ఒక ఎకరానికి.
1: అంటే ఇప్పుడు మొక్కజొన్న ఇతర పంటలతో చూసుకుంటే వరి పంట లాభదాయకమైన?
0: వరి పంట లాభదాయం, మొక్కజొన్న కూడా లాభదాయకమైన పంట. మొక్కజొన్నే ఎక్కువ లాభం. మొక్కజొన్న వారానికి ఒకసారి పడుతుంది, మంచి లాభదాయకమైన పంట. కానీ ఇప్పుడు ఎక్కడ చూడు కోతుల బిడిద ఎక్కువైంది. మొక్కజొన్నల అంత రాబడి వరిలో రాదు. వరికి కోసే వరకు నీళ్లు పెట్టాలి, దీంతో పెద్ద ప్రాసెస్. అదే మొక్క అయితే వారానికి ఒకసారి తడి వారితే సరిపోతుంది.
1: అంటే కోతుల బిడద వల్ల మొక్కజొన్న
0: మొత్తం రైతులు తగ్గియడం వల్ల, కోతుల బిడద వల్ల ఈ మొక్కజొన్న తగ్గించింది. ఇప్పుడు ఎక్కడ చూడు కోతులు వేస్తే చేతికి వచ్చే ముచ్చటే లేదు. కూరగాయలు పండిస్తారు, కూరగాయలు టమాటా బెండ పండిస్తాం. కానీ ఇవి మనకు ఇంట్లో చేసి పట్టుకపోయేటోళ్ళు ఉంటే దానికి కూరగాయల వలన మంచి బెనిఫిట్ ఉంటుంది. కానీ చేసే వాళ్ళు ఉండాలి సార్ ఖచ్చితంగా.
1: ఇంట్లో చేసే మనుషులు ఉంటే కూరగాయలు లాభదాయకం. పండించారు మీరు కూరగాయలు?
0: పండించాను. ఇప్పుడు పండిస్తున్నా టమాటా.
1: టమాటా వేశారా?
0: టమాటా
1: ఎట్లా ఉంది ఇప్పుడు? బాగుందా మీకు
0: టమాటా? బాగానే దిగుబడి బాగుంది, కానీ రేట్ లేదు.
1: రేట్ వస్తలేదు. పెట్టుబడి
0: పెట్టుబడి కూడా రాలేదు ఈ సంవత్సరం. అయితే టమాటా కిలోకు 10 రూపాయలు మార్కెట్ కు తీసుకపోతే, మనం కొంటే 20-30 అంటారు. కానీ మేము పండిస్తే పండించి మార్కెట్కి తీసుకపోతే కిలోకు 10 రూపాయలు. ఒక క్వింటల్ మొయ్యాలని

0: నేను దమ్మొదలుతుంది ఏరడానికి రెండు కూలి మనిషికి ఇంటి అన్నర కంటే ఎక్కువ చేయలేదు. ఆమెకి 500 అవుతాయి.
1: అంతా పోతే మీకు
0: లాభదాయకం లేదు అసలే.
1: రేట్ ఉంటే మాత్రం
0: లాభదాయకం.
1: ఇంకేమేమి కూరగాయలు పండిస్తారు టమాటా కాకుండా?
0: వంకాయ పండిస్తాం, బెండకాయ పండిస్తాం. అవి లాభదాయకమైన పంటలు. వంకాయ, బెండకాయ, టమాటా ఒక్కటే రెండు క్రాపులు వచ్చేసి తక్కువ చెట్టు చనిపోవడం, క్రాప్ తగ్గడం ఉంటుంది. ఈ బెండ, వంకాయ ఇవి ఒక సంవత్సరం పొడుగుతాం. మనం నీళ్లు కట్టుకుంటా అంటే ఒక సంవత్సరం పొడుగుతా కూడా
1: ఉంటాయి. వంకాయ సంవత్సరం వస్తుంది
0: ఖచ్చితంగా. 6 నెలలు బెండ వస్తుంది, సంవత్సరం తర్వాత సంవత్సరం నర కూడా వస్తుంది. వంకాయను కోసి వంకాయ చెట్టును ఊకే పెట్టవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే రెండు సంవత్సరాలు కూడా ఉంటుంది వంకాయ.
1: అంటే కొద్దిగా శ్రమ, కొన్ని పంటలు మంచిగా పండించుకుని వంకాయ పంట పెట్టుకుంటే లాభమే అంటారు.
0: వంకాయ బీరా పెట్టుకుంటే లాభమే సార్. ఏ పంట కూరగాయల పంట పెట్టినా లాభమే. కానీ ఇప్పుడు ఈ రోజులలో ఎవరు ఆడవాళ్ళు చెప్తలేరు బయటికి. వరే చేస్తున్నాం.
1: సరే మంచి, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు అండి. నమస్కారం అండి.
2: వెదజల్లే పద్ధతిలో వరి సాగులో అనుభవాలు ధర్మారం గ్రామ రైతు ముప్పారపు రమేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి గులాబీ తోట సాగుల అనుభవాలు. వరంగల్ జిల్లా సంగం మండలం ఆసలపల్లి గ్రామ రైతు సంగిశెట్టి అశోక్ గజపతిరాజు గారితో పరిచయ కార్యక్రమం.
1: నమస్కారం అండి. సంగిశెట్టి అశోక్ గజపతిరాజు గారు.
3: నమస్తే సార్.
1: మీరు ఆశాలపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా?
3: అవును సార్.
1: మరి ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తా ఉన్నారు? ఏమేమి సాగు చేస్తూ ఉంటారు మీరు?
3: మేము ఎక్కువ వచ్చేసి పూల తోటలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. మా దగ్గర గులాబీ తోట, మల్లె తోట, అదే విధంగా కూరగాయలు కూడా చాలా పండిస్తూ ఉంటాం.
1: ఎంతకాలం నుండి సాగు చేస్తా ఉంది తోటల సాగు అనేది మీరు?
3: ఇది పూల తోటలు వచ్చేసి మేము ఒక 15 సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నాం. చాలా మంచి దిగుబడి ఉంటుంది, మనకు డైలీ ఇన్కమ్ ఉంటుంది. ఇతర పంటలతోటి కంపేర్ చేస్తే కొంచెం మనకు అధిక లాభాలు ఉంటాయి.
1: అధిక లాభాలు ఉంటాయి కాబట్టి మీరు గత 15 సంవత్సరాలు పూల తోట సాగు చేసుకుంటా ఉన్నారు.
3: అవును సార్.
1: అంటే ఈ గులాబీ తోట కూడా 15 సంవత్సరాలు చేస్తా ఉన్నారు?
3: అవును సార్. అంటే మాకు ఒక 4 ఎకరాల భూమి ఉంది. ఒక సైడు ఒకసారి అంటే ఒక 5 సంవత్సరాలు ఒక దిక్కు, ఇంకొక 5 సంవత్సరాలు భూమి మార్పిడి చేస్తూ ఉంటాం. పంట మాత్రం ఇదే పూల తోటే కానీ భూమి మార్పిడి చేస్తూ ఉంటాం.
1: ఈ పూల మొక్కలు కానీ ఇంకో కాడ పెట్టుకుంటా 5-5 సంవత్సరాలు మారుస్తా ఉంటాం.
3: మారుస్తూ ఉంటాం.
1: అంటే ఎందుకు మారవాలి?
3: అంటే భూమి బలము, మనం 10 పూలు చెట్టు పెట్టేటప్పుడు బలం కోసం ఎరువులు పోస్తూ ఉంటాం. ఆ ఎరువుల బలం అనేది మనకు ఒక 4 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. దాని తర్వాత మనకు దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భూమి మార్పిడి చేసుకుంటే మళ్ళీ మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
1: కాబట్టి మీరు మార్పు అనేది చేస్తూ ఉంటారు భూమిని?
3: భూమిని మార్పు చేస్తూ ఉంటాం. పంట మాత్రం ఇదే పూల తోట ఎక్కువగా, పూల తోట కూరగాయలు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం.
1: అంటే మార్పు చేసినప్పుడు ఈ మొక్కలు నాటు పెడతారా లేకుంటే కొత్త మొక్కలు పెట్టుకుంటారా?
3: లేదు, మార్పు చేసినప్పుడు ఈ మొక్కలు అనేవి పెరిగిపోతాయి కాబట్టి ఇవి పనిచేయవు. మళ్ళీ కొత్త మొక్కలు తెప్పించుకొని విజయవాడ, బెంగళూరు ఇట్లాంటి ప్రదేశాల నుంచి, నర్సరీ నుంచి తెప్పించుకొని మళ్ళీ విత్తడం జరుగుతుంది.
1: అంటే బెంగళూరుకి వెళ్ళి తెప్పించుకుంటారు పూల మొక్కలు అనేది?
3: బెంగళూరు నుంచి, నర్సరీ నుంచి వస్తాయి.
1: గులాబీ అన్నారు, ఇప్పుడు గులాబీ ఏ రకం మీకు సాగు చేస్తూ ఉంటారు, ఎంత దిగుబడి వస్తూ ఉంటుంది మీకు?
3: ఇది వచ్చేసి మనది సెంటు గులాబీ అంటారు. ఇది ఏంటంటే ఒక రోజు పువ్వు ఆగుతుంది. ఇది వచ్చేసి మనకు డైలీ 10 నుంచి 15 కిలోల వరకు వస్తుంది.
1: ఒక ఎకరానిక?
3: లేదండి, ఎకరానికి 30 కిలోల వరకు వస్తాయి. కానీ మనం వచ్చేసి ఇప్పుడు 1 ఎకరంలో ఉన్నది ప్రజెంట్.
1: 1 ఎకరం పెట్టుకున్నారు. చిన్న ముక్కలు తెచ్చుకుంటారు, కొద్దిగా పెద్దది తెచ్చుకుంటారు మీరు తెచ్చుకున్నప్పుడు?
3: చిన్నదే ఉంటుంది. వాళ్ళు అంటు కట్టి మనకు వాళ్ళు ఇస్తారు, అంటు కట్టి మొక్క ఇస్తారు. ఆ మొక్కను మనం విత్తు నాటుకోవాలి.
1: నాటుకోవాలా? ఇప్పుడు బెంగళూరు నుండి వస్తున్నా అంటున్నారు మీరు మొక్కలు, మీరు తెచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా? వాళ్ళే తెచ్చి వేస్తారా మీకు?
3: లేదండి, మనమే తెచ్చుకోవాలి. ఎన్ని మొక్కలు కావాలో వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకు ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తారు. ఒక మొక్కకి వచ్చేసి మనకు 30 రూపాయలు పడుతుంది.
1: 30 రూపాయలు పడుతుందా
3: ట్రాన్స్పోర్ట్ తోటి?
1: మీరు అంటే ఈ మొక్కలు పెట్టుకోవాలంటే భూమి ఎట్లా తయారు చేసుకుంటారు బలంగా ఉండాలంటే?
3: ఫస్ట్ ఎరువులు ఏంది, పశువుల ఎరువు వేస్తాం దుక్కిలో. దాని తర్వాత మొక్కలు అనేటివి నాటుతూ ఉంటాం. తర్వాత మళ్ళీ పైన ఎరువులు 20-20 కానీ యూరియా కానీ అది 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వేస్తాం చెట్టు ఎదగడానికి.
1: 2-3 నెలలకు ఒకసారి వేస్తూ ఉంటారా? అంటే చిన్న దశలో మొక్కలు పెట్టుకుంటే అన్నీ ఏనుకుంటాయా మీకు?
3: కొన్ని చనిపోతాయి, కానీ చనిపోయిన కూడా మళ్ళీ పెట్టుకోవాలి.
1: మళ్ళీ తెచ్చుకుంటారా మీరు మొక్కలు? అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉంటాయి మీకు ఎక్కువ?
3: అంటే ఇంకా మనమే పోగుంటలతో సహా కలిపి తెచ్చుకోవాల్సి వస్తుంది.
1: అంటే ఎన్ని మొక్కలు ఎక్కువ తెచ్చుకున్నారు తెచ్చుకున్నప్పుడు మీరు?
3: 200-200 మొక్కలు మనకు పెట్టాల్సిన దానికంటే 200 మొక్కలు.
1: అంటే ఇప్పుడు ఒక 1 ఎకరం పెట్టాను అన్నారు, ఎన్ని మొక్కలు పడతాయండి మీకు 1 ఎకరానికి?
3: 1 ఎకరాల మనకు 1800 నుంచి 2000 మొక్కలు పడతాయి. మనం పోగుంటలతో సహా కలిపి

0: శాతం ఎక్కువ ముక్కలు
1: తెచ్చుకుంటాం, ముందే తెచ్చుకుంటాం.
0: అంటే ఇప్పుడు ముక్క ఎదగాలంటే మీరు ఎలా చేస్తా ఉంటారు? ముక్కకు ముక్కకు మధ్య ఎంత దూరం పెట్టుకుంటారు?
1: సాలుకు సాలుకు మధ్యలో 6 ఫీట్లు, ముక్కకు ముక్కకు మధ్యలో 2 ఫీట్లన్నర, 2 ఫీట్ల నుంచి 2 ఫీట్లన్నర పెట్టుకుంటాం. ముక్క అనేది కొంచెం ఎదగడానికి 6 ఫీట్ల గ్యాప్ ఉంటే మనకు చెట్టు పెరిగినా కూడా పువ్వులు తెంపడానికి చాలా అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటుంది.
0: ఈ మొక్క ఎదిగి పూలు రావడానికి ఎంత కాలం పడుతుంది మీకు?
1: మనకు పూలు వచ్చేసి మనకు 2.5 మంత్, 2.5 నెలల నుంచి 3 నెలల మధ్యలో మనకు 1 కిలో, 1.5 కిలో స్టార్ట్ అవుతూ ఉంటాయి. కరెక్ట్ ఒక 5 నెలలు అయిపోతే మనకు ఒక 6 నుంచి 10 కిలోల వరకు స్టార్ట్ అవుతూ ఉంటాయి.
0: ఒక 4-5 నెలలు పడితే గానీ మంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది.
1: దిగుబడి స్టార్ట్
0: అప్పటి వరకు దానికి పెట్టుబడి పెడతానే ఉండాలి.
1: పెట్టుబడి పెడతానే ఉండాలి, నీళ్లు కడతానే ఉండాలి, గడ్డి పడకుండా చూసుకుంటూనే ఉండాలి.
0: మరి గడ్డి రాకుండా ఎట్లా చేసుకుంటారు మీరు?
1: గడ్డి రాకుండా అంటే 6 ఫీట్ల గ్యాప్ లో వచ్చేసి ఎడ్లతోటి, ఎడ్ల గొర్రుతోటి నడపడం గానీ, లేదంటే టిల్లర్ ఉంటే టిల్లర్ తోటి గడ్డి పోయేటట్టు చేయడం గానీ ఈ విధంగా చేస్తూ ఉంటాం.
0: అలా చేసి గడ్డి ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు గడ్డి అనేది లేకుండా మీరు?
1: ఇంకా గడ్డి అంటే వారానికి ఒకసారి, 10 రోజులకు 2 సార్లు అట్లా చేస్తాం.
0: మొక్క పెరిగేదాకా?
1: మొక్క పెరిగేదాకా మనకు, మనకు మొక్క పెరిగిన తర్వాత ఇంత గడ్డి ప్రాబ్లం అనేది ఉండదు
0: కాబట్టి అప్పుడు ఇంత అవసరం ఉండదు,
1: ఇంత అవసరం ఉండదు.
0: ఇప్పుడు నీరు పెడుతున్నారు కదా, నీరు ఎట్లా పెడతా, ఎన్ని రోజులకు ఒకసారి పెడతా ఉంటారు మీరు?
1: నీరు అనేది మనకు ఈ మొక్క వేరు అనేది పై భాగం అంటే లోతుగా పోదు భూమిలోకి, పైన భాగంలోనే ఉంటుంది కాబట్టి తడి మనకు ఆరిన తర్వాత మనకి ఎమ్మటే అర్థమైపోతుంది, మొక్క వల్లిపోవడమా లేకపోతే పూల దిగుబడి తగ్గడమా అర్థమవుతుంది. మనకు అర్థమైనప్పుడల్లా మనం దాన్ని గమనించి మనం నీరు పెట్టుకోవాల్సి వస్తుంది.
0: దాదాపు ఒకసారి పెడితే ఎన్ని రోజుల వరకు నీరు ఆపుకుంటుంది?
1: వానాకాలం అయితే ఒక 1 వీక్, వానాకాలం అయితే ఎక్కువ నీళ్ళు అవసరం ఉండే, ఎండాకాలం అంటే మనం వీక్లీ 2 సార్లు అయినా భారీ నీళ్లు
0: పెట్టుకుంటాం, నీరు పెడతా ఉండాలి, భూమి తడి ఆరిపోకుండా చూసుకోవాలి,
1: చూసుకోవాల్సి వస్తుంది,
0: అప్పుడే దిగుబడి బాగా వస్తుంది,
1: దిగుబడి వస్తుంది.
0: గులాబీ తోటల మీద కూడా తెగుళ్ళు కీటకాలు ఆశిస్తాయి మీకు?
1: ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఆ పువ్వును అనేటిది పువ్వును తింటది పురుగు. అది ఏంటంటే గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల గడ్డిలో నుంచి పురుగు పూత మీదకి పోయి ఆ పూతలో ఆ మకరందాన్ని, దాంట్లో తీయటి పదమర్థం ఉంటుంది కాబట్టి దానికి పురుగు అనేది ఆశపడుతుంది. ఆ పువ్వును సగం కొరికేస్తుంది అన్నమాట. ఆ కొరికినప్పుడు మనకు పువ్వులు మార్కెట్ లో సేల్ కావు. సో దాని గురించి ఏంటంటే మనం పురుగును గమనించి మనం పురుగు మందు కొట్టుకోవాల్సి వస్తుంది, వీక్లీ ఒకసారి అయినా కొట్టుకోవాల్సి వస్తుంది.
0: వీక్లీ ఒకసారి పురుగు మందు కొట్టాలి,
1: కంపల్సరీ కొట్టాల్సి వస్తుంది. అన్ని అన్ని పంటల్లాగానే కానీ ఇది ఏంటి అని అంటే మనకు డైలీ ఇన్కమ్ ఉంటుంది.
0: ఇప్పుడు ఈ మొగ్గలు గానీ పూలు బాగా రావాలంటే మీరు ఎలాంటి పద్ధతులు పాటిస్తూ ఉంటారు, ఏం వాడుతూ ఉంటారు ఎక్కువ?
1: ఏం లేదు, పురుగును గమనించుకుంటా, పురుగు మందు కొట్టుకుంటా, నీళ్లు కట్టుకుంటా, 3 నెలలకు ఒకసారి అడుగున మందు వేసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా దానంతట అదే కొమ్మలు పెరిగి మనకు పువ్వుల దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది.
0: అంటే ఒక్క మొక్క పెడితే ఎన్ని సంవత్సరాలు మీకు పూల దిగుబడి వస్తుంది?
1: కరెక్ట్ గా మనకు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు మంచి దిగుబడి వస్తుంది. ఇంకొక ఇయర్ ఏందనంటే మనం అడుగు బలాన్ని బట్టి, మనం పై మందులు కొట్టేదాన్ని బట్టి ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాలు వస్తుంది దిగుబడి అనేది. కంపల్సరీగా 4 నుంచి 5 సంవత్సరాలు మనం ఈ గులాబీ తోటను ఒకసారి నాటిన తర్వాత మనం దిగుబడి తీసుకోవచ్చు.
0: అంటే సంవత్సరం మొత్తం పూలు వస్తాయి మీకు? మధ్యలో ఎప్పుడైనా ఆగుతా ఉంటాయి పూలు రావడం?
1: లేదండి, 360 రోజులు పూలు వస్తూనే ఉంటాయి. కానీ పూలలో కేజీలో వేరియేషన్ ఉంటుంది, ఒకరోజు 10 కిలోలు వెళ్తే ఒకరోజు 15 కిలోలు వెళ్ళడం, అది వాతావరణాన్ని బట్టి ఉంటుంది. వాతావరణాన్ని బట్టి మనకు పూల దిగుబడి అని వస్తుంది, కానీ 360 రోజులు పూలు వస్తూనే ఉంటాయి.
0: ఎలాంటి వాతావరణం మీకు దిగుబడి బాగా వస్తుంది?
1: చల్లదనం ఉన్నప్పుడు, చలికాలంలో పైరు గాలి వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, కొంచెం చల్లదనం ఉన్నప్పుడు పూల దిగుబడి ఎక్కువ వస్తుంది.
0: అంటే వాతావరణం చల్లగా ఉంటే దిగుబడి బాగా వస్తుంది,
1: చలికాలం ఎక్కువ వస్తుంది మనకు. వానాకాలం కానీ చలికాలం, ఎండాకాలం ఎట్లా అంటే కొంచెం దిగుబడి తక్కువ వస్తుంది, పువ్వు సైజు కూడా చిన్నగా ఉంటుంది.
0: అంటే ఇప్పుడు మీరు అంటున్నారు దిగుబడి బాగా వస్తుంది, కానీ రేటు కూడా ఏ సమయంలో మీకు ఎక్కువ వస్తుంది పూలకు?
1: రేట్ అనేది మనకు
0: ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి
1: మనం వచ్చేసి రేటు విషయంలో అంటే మార్కెట్ లో ఒకటే రేట్ ఉంటుంది ఆసాంకి, కాకపోతే అమ్ముకునే వాళ్ళకు రేట్ వేరియేషన్ ఉంటుంది. మేము హోల్సేల్ గా షాపులలో ఇస్తాం కాబట్టి మాకు ఒకే రేట్ కట్టిస్తారు వాళ్ళు.
0: సంవత్సరం ఒకటే రేట్ ఉంటుంది,
1: సంవత్సరం మొత్తం ఒకటే రేట్ ఉంటుంది. మనం విడిగా అమ్ముకున్నట్లయితే మన పండుగలను బట్టి, అవకాశాన్ని బట్టి మన రేట్ వేరియేషన్ అనేది మనం చూసుకోవచ్చు.
0: అంటే ఇప్పుడు ఈ పూల దిగుబడి అన్నారు, రేటు కూడా మరి ఏ సమయంలో మీకు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఈ కాలాన్ని బట్టి కూడా రేట్లు మారుతూ ఉంటాయి మీకు?
1: రేట్ వచ్చేసి మనకు పెళ్లిళ్ళ టైంలో, శ్రావణ మాసంలో, సంక్రాంతి సమయంలో, అయ్యప్ప స్వాములు ఇట్లాంటి
0: పూజల సమయంలో,
1: శ్రావణ మాసంలో, పెళ్లిళ్ళ సమయంలో మనకు ఎక్కువగా

0: రేట్ అనేది
1: ఎంత ఉంటుంది కిలోకి? మీకు ఎట్లా అమ్ముతా ఉంటారు మీరు?
0: కిలో వచ్చేసి 80 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉంటుంది.
1: మధ్యలో రేటు మారుతా ఉంటుంది,
0: మారుతా ఉంటుంది,
1: అటు ఇటు మెరుస్తూ ఉంటుంది,
0: మెరుస్తూ ఉంటుంది.
1: అంటే మీకు పూసినప్పుడల్లా ఎన్ని రోజులకు ఒకసారికి వస్తారు పూలు?
0: డైలీ తెంపుతాం, డైలీ తెంపడం ఉంటుంది. కాకపోతే కేజీల వేరియేషన్ ఉంటుంది.
1: అంటే రోజు 8 కేజీల దాకా,
0: ఒకరోజు 8 కిలోలు వెళ్తాయి, ఒకరోజు 10 కిలోలు వెళ్తాయి, ఒకరోజు 5 కిలోలు వెళ్తాయి, ఒకరోజు 20 కిలోలు వెళ్తాయి. అట్లా
1: అట్లా ఉంటుందా మీకు? అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక 2 తోటలు కనబడుతున్నాయి, ఒకటి పాతది ఒకటి కొత్తది. అది ఎన్ని సంవత్సరాలు అయింది, ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టి?
0: ఇప్పుడు కొత్త తోట వచ్చేసి 4 నెలలు అవుతుంది, అది పాత తోట వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక మళ్ళీ ఇంకొక సంవత్సరంన్నర అయితే ఆ తోట మనకు పోయే టైంకి ఇది మళ్ళీ మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. అట్లా మనం భూమి చేంజ్, భూమి అనేది మార్పు చేస్తాం.
1: అంటే ఇప్పుడు పెరిగే లోపల మళ్ళీ 2 సంవత్సరాల లోపల తీసేసి మళ్ళీ వేరే పెట్టుకుంటారు,
0: మళ్ళీ
1: పాత తోట తీసేస్తారు,
0: తీసేస్తూ ఉంటాం.
1: అట్లా మీకు ఎప్పుడు పూలు వచ్చే విధంగా తోటలు పెట్టుకుంటా ఉంటాం.
0: పూలు మనకి ఎప్పుడు ఆగకుండా, అంటే దిగుబడి ఆగకుండా మనం ఎప్పటికీ 20-20 గుంటలు కొత్త కొత్త తోట సమయాన్ని బట్టి మార్చు.
1: అంటే 2 సంవత్సరాలకు తోట పెడతా ఉంటారు,
0: పెడతా ఉంటాం.
1: అట్లా పెట్టడం వల్ల మీకు నిత్యం ఆదాయం వచ్చి బాగుంటుంది అంటారా?
0: అవును, మిగతా పంటలతో కంపేర్ చేస్తే కొంచెం ఆదాయం డైలీ ఉంటుంది.
1: సరే మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: గులాబీ తోట సాగుల అనుభవాలు వరంగల్ జిల్లా సంగెం మండలం ఆసలపల్లి గ్రామ రైతు సంగిశెట్టి అశోక్ గజపతిరాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పి పంకజ్ మోహన్. ఇప్పుడు ఒక జానపద గీతం వినండి.

మీరు ఇంతవరకు పంట పొలాల్లో వ్యవసాయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. కొద్ది క్షణాలలో వికసిత భారత్ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత భారత్ కార్యక్రమంలో పిఎం ధన్ధాన్య కృషి యోజన పిఎండిడికేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం.
2: భారత ప్రభుత్వం వారు రైతుల కోసం ఎన్నో పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు రైతులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. అంటే అక్టోబర్ 11వ తేదీ ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే పిఎండిడికేవై అని కూడా అంటారు. ఈ పథకము రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పథకం యొక్క ప్రయోజనాలు, ఆ అంశాల గురించి తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు. మరి వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కె బాలాజీ నాయక్ గారు.
3: నమస్కారం సార్.
2: బాలాజీ నాయక్ గారు అక్టోబర్ 11వ తేదీ ఢిల్లీలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా పిఎండిడికేవై అంటే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రైతుల కోసం ఈ పిఎండిడికేవై ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన గురించి తెలియజేయండి.
3: ప్రధానమంత్రి ధనధాన్య యోజన గురించి మనం చూసుకున్నట్లయితే కేబినెట్లో జూలై 19న ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి చర్చించడం జరిగింది. ఆ రోజే ఏ విధంగా ఈ రైతులకు ఉపయోగపడుతుందనే చూసుకున్నట్లయితే వ్యవసాయ ఉత్పాదనను పెంచడం కానీ అదే ప్రధానమంత్రి కృషి యోజనను గణనీయమైన మొదటి ముఖ్య లక్షణం. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే ఉత్పాదకతను పెంచడం కానీ స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం కానీ మరియు జీవనోపాధిని మెరుగుపరచడంలో కూడా ఈ యోజన ముఖ్య పాత్ర వహిస్తుంది. మెయిన్ దీనిని మొదటగా మన కేంద్ర బడ్జెట్లో 2025-26న 6 సంవత్సరాల పాటు ఈ పథకాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే 42,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగినది. ఇది మొదటగా చూసుకున్నట్లయితే ఈ పథకం యొక్క స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడమే కాకుండా మెరుగైన నీటిపారుదల మరియు నిల్వ రుణాలను ఇవ్వడం కానీ సదుపాయాల్ని కల్పించడంలో కానీ వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో కానీ మొదటగా అనుకున్నట్టుగా వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేపట్టడంలో దోహదపడుతుంది.
2: సరే బాలాజీ నాయక్ గారు, భారత ప్రభుత్వము 100 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది కదా, అంటే ఏ ప్రాతిపదికన ఈ జిల్లాల ఎంపిక జరిగిందంటారు?
3: మొదటిగా చూసుకున్నట్లయితే ఈ జిల్లాల ఎంపిక అనేది ప్రమాణాలను మనం గుర్తించినట్లయితే ఎక్కడైతే తక్కువ వ్యవసాయ ఉత్పాదకత ఉంటుందో అటువంటి జిల్లాలను గుర్తించడం, అలాగే తక్కువ పంట తీవ్రత అంటే వ్యవసాయం అయితే ఓన్లీ మోనోక్రాపింగ్ మాత్రమే, వేసిన పంటనే ప్రతి సంవత్సరం వేస్తున్నట్లయితే ఒకే పంట వేస్తున్నట్లయితే మనం అక్కడ భూమి సారవంతం తగ్గుతుంది, పంట దిగుబడి కూడా రాదు. సో క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే లో క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్కడైతే జరుగుతుందో అటువంటి ప్రామాణికను కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే తక్కువ అంటే రుణ పంపిణీ, రైతులకి రుణాలు తక్కువ ఎక్కడైతే స్కేర్సిటీగా ఉంటుందో అటువంటి జిల్లాలను ప్రామాణిక తీసుకొని మొదటగా చెప్పింది తక్కువ ఉత్పాదకత ఒకటి, అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది 2వ ప్రామాణికం, 3వ ప్రామాణికం అయితే లోన్స్ అంటే రైతులు రుణాలు తక్కువ

0: ఎక్కడైతే ఏ జిల్లాల్లో ఇస్తున్నారో అటువంటి జిల్లాలను ఎంపిక చేసుకోవడం జరిగింది.
1: భారత ప్రభుత్వం వారు మీరు చెప్పిన ప్రామాణికతలను తీసుకొని ఎంపిక చేయడం జరిగింది. దాదాపుగా 100 జిల్లాలను. సరే బాలాజీ నాయక్ గారు, ఇప్పుడు ఏవైతే 100 జిల్లాలు ఉన్నాయో దానికి సంబంధించి మరి మన ప్రాంతంలో రాయలసీమకేమన్నా జిల్లాలు ఎంపిక అయ్యాయంటారా?
0: రాయలసీమలో మొదటిగా చూసుకున్నట్లయితే మనం అనంతపురం జిల్లా ఒకటి, అన్నమయ్య జిల్లా కూడా ఎంపిక అయింది. మరి మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, అనంతపురం, ఇవి మనం
1: ఆంధ్రప్రదేశ్లో. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఇంకా తెలంగాణ కూడా వస్తుంది.
0: తెలంగాణ చూసుకున్నట్లయితే నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగరు, వరంగల్, ఈ జిల్లాలు ఎంపికైనాయి.
1: రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఈ జిల్లాలు ఉన్నాయి. సరే బాలాజీ నాయక్ గారు, మరి ఇందులో భాగంగా ఇతర అనుబంధ పథకాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: ఇందులో భాగంగా అనుబంధ పథకాలు చూసుకున్నట్లయితే పప్పు దినుసుల గురించి తీసుకోవడం జరిగింది. ఏమంటే అది పల్సెస్ని అంటే అపరాలను ఉత్పత్తి తగ్గుతున్నది కాబట్టి మనం అపరాలను ఉత్పాదకతను పెంచనే ఉద్దేశంతో ఆత్మ నిర్భర్ భారత్ అనే పథకంలో పల్సెస్ని ఉత్పాదకతను పెంచడం కూడా అదొక యోజన కింద,
1: దీంట్లో
0: ధనధాన్య కృషి వికాస యోజన కింద చేర్చడం జరిగింది.
1: ధన్ ధాన్య అంటే ఇప్పుడు ధనము
0: ధాన్యం
1: రెండు కలిపి పేరు పెట్టడం జరిగింది.
0: పేరు పెట్టడం జరిగింది అన్నమాట. ఎప్పుడైతే పొలాలలో తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ధాన్యం ఎక్కువ ఉత్పాదకను పెంచాలి, ఈ రెండు ప్రామాణికలు తీసుకొని ఇందులో దగ్గర 32 స్కీమ్స్ కలిపి కూడా ఒక పథకంగా రూపొందించారు.
1: అవి ఏమన్నా ఉంటే చెప్తారా?
0: అవి ప్రస్తుతానికైతే ఫసల్ బీమా యోజన కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, డ్రోన్ దీది అనే పథకం కానీ, అలాగే చిన్న చిన్న పథకాలు NFSM కానీ, NMOOP అనే చిన్న చిన్న పథకాలన్నీ కలిపి ధనధాన కృషి యోజన కింద చేర్చగలిగారు.
1: అవి కూడా ఇందులో
0: భాగం
1: చేసి దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది.
0: పేరు పెట్టడం జరిగింది అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమంటారు?
0: యాక్చువల్గా దీని ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే మనం ఆర్థిక వ్యయాన్ని పెంపొందించాలి. ఎలాగంటే ధనధాన్య యొక్క ముఖ్య లక్ష్యాలు చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి ఒకటి, అలాగే పంట వైవిధ్యాలను ప్రోత్సహించాలి, క్రాప్ డైవర్సిఫికేషన్స్, అలాగే మనం నీటి పారుదల మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం మెరుగుపరుచుకోవాలి, అలాగే పంట కోత నిల్వలు కానీ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ అంటారు కదా, మనం అటువంటి వాటిని మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి మౌలిక సదుపాయాన్ని కల్పించే విధంగా ఉండాలి. ఈ పథకంలో డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని డైరెక్ట్గా MSP ద్వారా ఎంత అమౌంట్ అవుతుందో రైతుకు చేర్చే విధంగా కూడా ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క ఫలితాలను చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో చాలా వరకు మన దేశం నుంచి ఇతర దేశాలకు కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి, GST ఎక్కువగా పెంచడం జరుగుతుంది. ఇటువంటి వాటిని మనం నిలదొక్కుకోవాలంటే భారత ప్రభుత్వం అనేది ఉత్పాదకతను పెంచాలి మెయిన్. తర్వాత ఆర్థికంగా మనం ప్రోడక్ట్ని మనమే తయారు చేసుకోగలిగినట్టయితే రైతులకి ఆర్థికంగా బలం చేకూరుతుంది, అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడైతే పంటను ఉత్పాదకం పెంచుతారో ఆర్థికంగా కానీ ఇంకా ఇతర రంగాలలో కూడా మంచి నైపుణ్యాన్ని కల్పించవచ్చు అనే సదుద్దేశంతోనే ఈ యోజనను పెట్టారు. అదే కాకుండా ఈ మధ్య చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు వెళుతూ ఉంటారు, అటువంటి వాళ్ళను కూడా మనం ఆర్థికంగా సపోర్ట్ చేసి వాళ్ళని వలసలు లేకుండా చేయడం, సమగ్ర సమీకృత వ్యవసాయ ప్రణాళికను అవలంబించినట్లయితే IFS ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, ఆ విధంగా అవలంబించినట్లయితే స్థిరమైన వ్యవసాయ పద్ధతులని పాటించి నీళ్ళని మరియు నీటి సంరక్షణను కూడా మనం చేపట్టుకోవచ్చు. అలాగే మనం అనుబంధ రంగాలు, అలైడ్ సెక్టార్స్ ఉంటారు, వెటర్నరీ కానీ, హార్టికల్చర్ కానీ, ఉద్యానం కానీ, ఇటువంటి వాటిని మనం దృష్టి సారించినట్లయితే ఆర్థికంగా కూడా మనం ఈ యోజన కింద నిలదొక్కుకోవచ్చు. ఇది ఈ ముఖ్య ఉద్దేశం,
1: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ముఖ్యంగా మీరు చెప్పింది ఏమంటే మన ఉత్పత్తుల్ని మనమే పెంచుకోవాలి, అంటే మనం పెంచుకొని సస్టైన్ అయిన తర్వాత అంటే ఎగుమతులు ఎక్కువ ప్రోత్సహించాలి, దిగుమతులు తగ్గించుకోవాలి.
0: ఇంకోటి ఈ మధ్యకాలంలో మన కేంద్ర ప్రభుత్వం అపరాలలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు వరి విషయంలో కానీ, గోధుమ విషయంలో కానీ మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మనం ఆహార ధాన్యం మనమే పండించుకొని మన దాన్ని సపోర్టింగ్గా కొద్దిపాటు నిలదొక్కున్నాం. ఇప్పుడున్న

0: పరిస్థితులలో అపరాలు కూడా చాలా వరకు మనం లోటు ఉంది.
1: అటువంటి మనము దిగుమతి చేసుకుంటున్నాం.
0: ఇప్పుడున్న పరిస్థితులలో కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం వల్ల కొరత రావచ్చు. కాబట్టి ఆ కొరతను నివారించుకోవాలంటే ప్రధానమంత్రి మోడీ గారు ముందుగానే అటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా మనం రైతులకి కొద్దిగా మోటివేట్ చేసి అపరాల ఉత్పాదకతను పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ
1: ప్రధానమంత్రి
0: ప్రవేశపెట్టడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఇంకా ఏమేమి ఉన్నాయంటారు దీంట్లో?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే 350 లక్షల టన్లు ఉత్పత్తి చేయాలి ఇప్పటికీ 2030-31 నాటికి. ఇందులో మనం ఏరియా, క్రాపింగ్ ఏరియా చూసుకున్నట్లయితే 310 లక్షల విస్తీర్ణం చూసుకున్నట్లయితే 310 లక్షల హెక్టార్లలో 350 లక్షల టన్లు మనం ఉత్పత్తి చేయాలి. ఇది 2030-31 నాటికి చేయగలగాలి.
1: ప్రణాళిక ప్రకారం చేసుకుంటే 2030-31 నాటికి రైతు సోదరులు అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంది,
0: అవకాశం ఉంటుంది. అందుకోసం మనం విత్తనాన్ని మనం 88 లక్షల కిట్స్ చిన్న చిన్న
1: బ్యాగులు
0: బ్యాగుల రూపంలో కానీ, అలాగే మనం 120 లక్షల క్వాలిటీ సర్టిఫైడ్ సీడ్స్ని కూడా రైతులకు అందజేయగలిగేటట్టు మనం ప్రణాళికను రూపొందించగలిగాము. ఈ మిషన్ ద్వారా దగ్గర 2 కోట్ల మందికి రైతులను లబ్ధి చేకూర్చినట్లు కలిగినట్లయితే అపరాలలో ఉత్పాదకతను పెంచవచ్చు, అలాగే అపరాలు ఎగుమతి కూడా చేసుకోవచ్చు, ఇతర దేశాలను కూడా అమ్ముకోవచ్చు,
1: ఇతర దేశాలకు
0: పంపించుకోవచ్చు
1: ఎగుమతి ద్వారా. అప్పుడు ఏమవుతుందంటే దిగుమతి తగ్గిపోయి ఎగుమతులు పెరగడం వల్ల ఏవైతే రైతుల ఈ ప్రామాణికం ఉంటుందో పెరుగుతూ ఉంటుంది.
0: అవును, ఆ విధంగా పెరగడం వల్ల దేశానికి ఆర్థికంగా బలం చేకూరుతుంది. కాబట్టి ఇతర ఏదైనా యుద్ధ రంగాలలో కానీ కొన్ని మనకు అవసరమైనటువంటి కాబట్టి తీర్చుకోగలుగుతాం. ఆ సదుద్దేశంతోనే ఈ ఆత్మ నిర్భర మిషన్ అనేది కూడా రూపొందించడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ముఖ్యంగా ఈ PMDDKY మరి రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
0: ఇదివరకే మనం కొద్దిపాటు
1: చర్చించుకున్నాము.
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కానీ, అలాగే ఈ పథకాలలో వ్యవసాయ రంగం ఆహార భద్రత మరియు గ్రామీణ జీవనోపాధిని పెంచుకోవచ్చు, అలాగే అపరాలు వేసుకోవడం వల్ల నేల ఆరోగ్యం అంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది నైట్రోజన్ రూపంలో స్థిరీకరించడం జరుగుతుంది, భారతదేశం దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం డిమాండ్లను తీర్చుకోగలిగినట్లయితే ఇప్పటికీ 14% పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటుంది, అటువంటి వాటిని మనం నివారించగలుగుతాం. రైతుల ఆదాయాన్ని కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది. వ్యవసాయాన్ని మరింతగా స్థిరంగా మరియు ఈజీగా ఈ టెక్నాలజీ ద్వారా మనం సాధించుకోవచ్చు. కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా కానీ రాష్ట్ర స్థానిక సంస్థల ప్రభావితాన్ని మనం సమన్వయంగా కోఆర్డినేషన్తో చేసుకున్నట్లయితే ఇటువంటి వాటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, అలాగే నిధుల భరోసానే చేసుకోవచ్చు, సమగ్రతను నిర్ధారించుకోవచ్చు మనం ఎంతవరకు నిలదొక్కుంటాము, అలాగే రైతు ఉత్పాదకాన్ని కానీ భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో కూడా యోజన కింద రైతులు ఉపయోగపడేటట్లు అవలంబించడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఏదైతే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఉందో ఇది ఏ విధంగా అమలవుతుందంటారు?
0: ఈ పథకం జిల్లా వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా ప్రణాళికని రూపొందించడం జరుగుతుంది. ప్రతి జిల్లాకు ధనధాన్య సమితిని ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటి పర్యవేక్షణలోనే ప్రణాళిక జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులు సభ్యులుగా కూడా చేర్చుకోవచ్చు. ఈ రైతులను కూడా ప్రణాళికను పంట వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ, వ్యవసాయ స్వయం సమృద్ధి వంటి జాతీయ లక్ష్యాలను అనుగుణంగా ఈ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. వీటి పర్యవేక్షణ కానీ మరియు మూల్యాంకనం చూసుకున్నట్లయితే నెలవారీ సమీక్షలతో కానీ అంటే మంత్లీ మీటింగ్స్ అంటారు కదా, డాష్బోర్డ్ల ద్వారా కానీ మీటింగ్స్ పెట్టుకొని కీలకమైన పనితీరును బట్టి ఉపయోగించే ట్రాక్ని మనం చేసుకోవచ్చు. సజావుగా అమలు చేయడానికి ప్రతి జిల్లా కేంద్ర నోడల్ ఆఫీసర్ గారు ఉంటారు, ఆ అధికారుల సమక్షంలో జరుగుతుంది. కాబట్టి ఈ నీతి ఆయోగ్ క్రమం తప్పకుండా మార్గదర్శకంగా అందించడానికి దోహదపడుతుంది, అలాగే జిల్లా ప్రణాళికలను కూడా సమీక్షించడానికి వీలు పడుతుంది అన్నమాట.
1: బాగుందండి బాలాజీ నాయక్ గారు, ఇటీవల భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మరి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని విధి విధానాలు ఏమి, దాని యొక్క ఉద్దేశం ఏమి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో PM ధన్ ధాన్య కృషి యోజన PMDDKY గురించి కళ్యాణదుర్గం

0: కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు. మనోరంజనే శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీగీతల కార్యక్రమాన్ని వింటారు. కార్యక్రమంలో ముందుగా అడవిరాముడు ఈ చిత్రం నుండి పాట మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న వారు వరంగల్ జిల్లా దుగ్గండి మండలం మహమాదాపురం గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు పెరుమండ్ల సాయిలు, సమ్మక్క, రిత్విక్, పల్లవి, ముక్తాశ్రీ, రిషి, కృతిక, శ్రీజ, మనోహర్, సులోచన, పెంటయ్య, రాధ వీరందరి కోసం ఈ పాట.

దేవుళ్ళు ఈ చిత్రం నుంచి పాట మా కోసం వినిపించినట్టు కోరుతున్న వారు కృష్ణా జిల్లా కగిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు. వారందరి కోసం ఈ పాట.

మనోరంజనిలో ఇప్పుడు ఊసరు వెళ్ళి ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నవారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుండి పూజారి ధనంజయ్ సంజీవులు, అనంతమ్మ చంద్రకళ, ఆంజనేయులు, ఒబ్లమ్మ వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ వరలక్ష్మి, శైలజ శంకర్, రామూర్తి, యంగమని బాలాజీ, హేమంత సాయి, మరియు ఇదే పాటని మా కోసం కూడా ప్రసారం చేయండి, వినిపించండి అంటూ కోరుతున్నవారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ అన్ విత్ వీరందరి కోసం ఈ పాట.

శుభాకాంక్షలు. ఈ చిత్రం నుంచి పాట మాకోసం వినిపించనంటూ కోరుతున్న వారు కదిరి సమ్మయ్య, మేరమ్మ, రమణిక, సాయిరమణ, వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లి పుస్తకం. ఈ చిత్రం నుండి శ్రీరస్తు శుభమస్తు అంటూ సాగే పాటని మాకోసం వినిపించనంటూ కోరుతున్న వారు వరంగల్ ఎల్కతుర్తి జిలుగుల నుండి. గణేబైన తిరుపతి, స్వప్న రాజవ్వ, అమ్ములు రామన్న, సర్పంచ్ రాజు, పోతన సమ్మయ్య, తిరుపతి రజనీకాంత్, స్వప్న, అనిల్, సంధ్య, జున్ను, మాధురి, మయూరి, యువరాజ్ రెడ్డి, మాధవ రాణి, ఎర్రన్న, మధురక్క, బుచ్చన్న, కోమల, వంశీ, గంగోత్రి, మనస, వీరందరి కోసం ఈ పాఠం.

త్రిబులర్ ఈ చిత్రం కోసం పాట మా కోసం వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయ ఇంకా వారి కుటుంబ సభ్యులు వారందరి కోసం ఈ పాట.

నెనుగన్న నేల తల్లి ఊపిరి పోసిన సెట్టు సేవ పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతురా, వినబడుతుందా?

మనోరంజనిలో తర్వాతి పాట పెళ్లి సందడి. ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించినట్టు కోరుతున్న శ్రోతలు, అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామం నుండి నాగేష్, లావణ్య, హర్షవర్ధన్, లక్ష్మీనారాయణ స్వామి, చౌడమ్మ, చిన్నమ్మ, సోమశేఖర్, శివుడు మరియు వారి మిత్ర బృందం.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం. అవును, అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

ఖైదీ నెంబర్ 786. ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించనంటూ కోరుతున్న వారు రంగారెడ్డి జిల్లా కట్తాల్ నుండి కానుగుల గోపాల్. వీరి కోసం ఈ పాట.

మనోరంజన కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు లవకుశ ఈ చిత్రం నుండి ఈ పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా

కోదల మండలం మడక గ్రామం నుండి ఆవాల వెంకట నరసయ్య, భూదేవి ప్రసాద్, సుజాత శ్రీనివాస్, శ్రీలత, భిక్షపతి, క్రాంతికుమార్ కోట, దివ్య, రాజేందర్ రెడ్డి, స్వరూప, పాకల సత్యనారాయణ రెడ్డి, దేవేందర్ పెండి, అలా సత్యనారాయణ, భాగ్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, వారందరి కోసం ఈ పాట.

కోర్టు సినిమా నుండి మా కోసం పాట వినిపించడంటూ కోరుతున్న వారు చింతా శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి.

మా దైవం ఈ చిత్రం నుండి పాట మా కోసం వినిపించనంటూ కోరుతున్న వారు జనగామ బచ్చన్నపేట నుండి కే పాండు మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం ఈ పాట.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మనోరంజన కార్యక్రమంలో చివరిగా శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుండి పాట మా కోసం వినిపించడంటూ కోరుతున్న వారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, వీరందరి కోసం ఈ పాట.

మీరు ఇంతవరకు మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కొరే సినీకితల కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలు. మరికొద్ది క్షణాలలో న్యూస్ 9 వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాలాజీ శంకర్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాలు లాంటి సినీ గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా

అక్బర్ సలీం అనార్కలి ఈ చిత్రం కోసం మొహమ్మద్ రఫీ పి సుశీల పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సి రామచంద్ర.

మధుర గీతలు వింటున్నారు. ఇప్పుడు జయసుధ ఈ చిత్రం కోసం జయచంద్రన్ పి సుశీల పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం రమేష్ నాయుడు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మధురగీతాల్లో ఇప్పుడు నోము. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల పడిన దాసరైతే గీతం, సంగీతం సత్యం.

సోగ్గాడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆచార్య అత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.